ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2020 సంవత్సరం జూలై నెల 30వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 42 సెకండ్లు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా క్రమంగా అలానే రూపుదిద్దుకుంటుంది అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలందరికీ శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: మన దేశంలో ప్రతి గ్రామంలోనూ ఒక దేవాలయం సహజంగా ఉంటుంది కదా. దేవాలయం లేనటువంటి గ్రామం ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ జీవితం ప్రశాంతంగా కొనసాగాలని మనసులో కోరుకుంటారు. అటువంటి ప్రశాంత జీవనం భగవత్కృప లేనిదే సాధ్యం కాదు. భగవత్కృప కోసం దేవాలయాలు మనకు అవసరం. అయితే భగవంతుడు సర్వవ్యాపి కదా, మరి దేవాలయాలు అవసరం ఎందుకంటారు? సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడిని బంధిస్తే ఆయన సర్వవ్యాపకత్వాన్ని దూరం చేయడమే అవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రతి వానికి భగవంతుడిని అంతటా చూడగలిగినటువంటి సామర్థ్యం లేనందున భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని సామాన్యులు గ్రహించలేరు. అటువంటి సామర్థ్యం ఒక ప్రహ్లాదుని వంటి పుణ్యాత్మలకే లభిస్తుంది. భాగవతం చదివితే పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదునికి భగవద్ దర్శనం ప్రతి చోట లభించేది అని మనకు తెలుస్తుంది. ప్రహ్లాదుడి తండ్రి ప్రహ్లాదుడిని పిలిచి, నీవు నారాయణుడు నారాయణుడు అంటావు కదా, ఆయనను నాకు చూపించగలవా అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లాదుని సమాధానం, ఇందుగలడందులేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెన్నెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే భగవంతుడు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడా ఉండడు, అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కోపంతో ప్రహ్లాదుని తండ్రి, ఈ స్తంభంలో దేవుడున్నాడా అని అడిగాడు. ఆ స్తంభంలోనే కాదు, భగవంతుని ఎక్కడైనా దర్శించవచ్చు, భగవంతుడు సర్వవ్యాపి అని రుజువు చేయడం ఆ నరసింహావతారం యొక్క లక్ష్యం. సామాన్య మానవునికి సంస్కారం అంతా ఉత్కృష్టంగా లేనందువలన ప్రహ్లాదుని వలనే భగవంతుని సర్వత్రా దర్శించలేకపోతున్నాడు. అటువంటి వారికి దేవాలయాలు అవసరం. శాస్త్రోక్త విధి విధానంగా ప్రాణప్రతిష్ఠ చేయబడిన దేవతా విగ్రహాలను పూజిస్తే భగవంతుని కృప మనకు తప్పక కలుగుతుంది. పామరులు కూడా పూజించి భగవంతుని కృప పొందవచ్చు. అయితే భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని మనం ఒక దేవాలయానికే పరిమితం చేస్తున్నామా అని అంటే దేవాలయంలో బంధించబడటం లేదు, సర్వవ్యాపకత్వానికి పరిమితులు ఏర్పరచడం లేదు. అందుకు శంకర భగవత్పాదులు ఒక ఉదాహరణ చెప్పారు. యథా సకల భూమండాధిపతి రపి అయోధ్యాధిపతి ఇది వ్యవహీరియతే అంటారు. అంటే శ్రీరామచంద్రుడు సకల భూమండలాధిపతి అయినా మనం ఆయనను అయోధ్యాధిపతిగా అభివర్ణిస్తూ ఉంటాం. అంత మాత్రాన ఆయన అధికారం తగ్గుతుందా? ఆయన అయోధ్యాధిపతి మాత్రమే కాదు, సమస్త లోకాధిపతి. అలాగే పరమాత్మ దేవాలయాలలో ఉన్నాడు, ఇతర చోట్ల కూడా ఉంటాడు. అలాగే దైవాన్ని ఆరాధించే వారి సౌలభ్యం కోసం ఒక స్థానాన్ని చూపించాలని

0: దేవాలయాన్ని దైవస్థానంగా చూపించారు. దేవాలయంలో దేవుని ఆరాధించి మానసిక ప్రశాంతతను మనం పొందుతాం. దేవాలయాలు లేకపోతే ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వారు ఎవరికి విన్నవించుకోవాలి? ఒకవేళ ఎవరైనా తమ సమస్యలను తనలాంటి వాళ్ళకి చెబితే, నీ గొడవ అలా పెట్టవయ్యా, నా గొడవ అంతకంటే పెద్దది విను అని వాళ్ళు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మన బాధను దేవుని ముందు కూడా చెప్పుకోవచ్చు. భక్తిలో భగవంతునికి ఏది సమర్పించినా కూడా ఆయన స్వీకరిస్తాడు. అందుకే పత్రం పుష్పం ఫలంతోయం యోయే భక్త ప్రయచ్చతి అంటారు. అంటే దేవాలయ ఆవరణలో మనము మన దైనందిత విషయాలను గురించి మాట్లాడుకోకూడదు. దైవాన్ని ధ్యానం చేస్తూ స్తుతించడమే చేయాలి. ఏమాత్రం విలువ లేనటువంటి విషయాలను ఇతరులకు మాట్లాడకూడదు. అసంబద్ధమైనటువంటి ప్రాలాపనలకు దేవాలయంలో మనం చోటు ఇవ్వకూడదు. ఇతర విషయాలను కట్టిపెట్టి దేవుని యందు మనస్సు లగ్నం చేస్తే మన మనస్సు ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటుంది.
1: సుభాసితం మీరు ఇంతవరకు విన్నారు సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.

వాణిజ్యపరంగా పాలిహౌజులలో సాగు చేయటానికి అనువైన బహువార్షిక పూల పంట గులాబీ. గులాబీ పూల నుంచి సుగంధ తైలం, పువ్వుల రెక్కల నుంచి రోజ్ వాటర్, అలాగే గుల్కండ్ అనే పదార్థాలను కూడా తయారు చేస్తారు. గులాబీ సాగు చేయటానికి ఇసుక బంకమట్టి నేలలు, ఎర్ర బంకమట్టి నేలలు, ఒండ్రుతో కూడిన బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.0 వరకు ఉంటే మంచిది. సాధారణంగా గులాబీ గాలిలో తేమ శాతాన్ని ఎక్కువగా తట్టుకోలేదు, కానీ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. గులాబీ మొక్కలను నాటడానికి నేల స్వభావం అలాగే రకాన్ని బట్టి 75 నుంచి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. గులాబీ మొక్కలు జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు, అయితే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో నాటడం చాలా మంచిది. మొక్కలు నాటిన తర్వాత కొత్త చిగుళ్లు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులు ఇచ్చి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. గులాబీ పూలు కొత్త చిగుర్లపైన పూస్తాయి, కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేయాలి. కొమ్మలను కత్తిరించినప్పుడు చనిపోయిన ఎండిపోయిన కొమ్మలను, తెగులు లేక పురుగులు ఆశించిన కొమ్మలను, బలహీనంగా ఉన్న కొమ్మలను, వేరుమూలంపై వచ్చే కొమ్మలను వెంటనే కత్తిరించాలి. ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపల వైపు ఉన్న మొగ్గకు సుమారు 5 మిల్లీమీటర్ల పైన ఉండే విధంగా కొమ్మలను ఏటవాలుగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకు నీమ్ పేస్ట్ పోయాలి. ఇక పోషక యాజమాన్యం విషయానికొస్తే, కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7 నుంచి 10 కిలోల పశువుల ఎరువు, 1 కిలో ఘనజీవామృతం వేయాలి. నాటడానికి 60 రోజుల ముందుగా పచ్చిరొట్టపైలను పెంచాలి. ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 2 టన్నుల బయోడైనమిక్ కంపోస్ట్ లేదా 1 టన్ను ఘనజీవామృతం వేయాలి. ఎకరానికి 0.5 టన్నుల వేపపిండి వేయాలి. ఎకరానికి 10 కిలోల అజస్పెరిలం, 10 కిలోల పాస్పో బ్యాక్టీరియా, 10 కిలోల మైకోరైజా వేయాలి. మొక్కలు నాటేటప్పుడు నాటిన 3, 4, 5 నెలల తర్వాత 0.5 టన్నుల వర్మి కంపోస్ట్ చొప్పున వేయాలి. 5% వేప నూనె పిచికారీ చేయాలి. అలాగే 5% వేప నూనె మొక్కల మొదల దగ్గర చల్లాలి. మొక్కలు నాటిన 60, 90, 120 రోజుల తర్వాత 3 సార్లు అగ్నిహోత్ర బూడిదను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కల పెరుగుదల బాగుండాలంటే నాటిన మొదటి నెల నుంచి 10 రోజుల వ్యవధిలో 3% పంచగవ్య ద్రావణాన్ని సంవత్సరానికి 35 సార్లు పిచికారీ చేయాలి. నెలకొకసారి చదరపు

0: లీటర్ కి ఒక లీటర్ చొప్పున 3% దశగవ్య భూమిపై చల్లాలి. మొక్కలు నాటిన 3, 4, 5, 6, 7, 8 నెలల తర్వాత 10% వర్మి వాష్ పిచికారీ చేయాలి. ఎకరానికి 1 గ్రాము చొప్పున మొక్కలు నాటిన 75 రోజుల తర్వాత కొమ్మసిలిక నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7 నుంచి 8 సంవత్సరాల వరకు పూలు పూస్తాయి. మార్కెట్ కొరకు గులాబీలను మొగ్గగా ఉన్నప్పుడే కోయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే గులాబీ సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.
1: గులాబీ సాగు సస్యరక్షణ వివరాలు మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు.

సంకల్ప బలం ఉండాలే గాని పరిస్థితులు ఎలా ఉన్నా అని ఎదుదొరగను ఎవ్వరూ ఆపలేరు అన్నారు గౌతమ బుద్ధుడు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇది ప్రసార వివరాల సమయం. 100.1 MHz ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

7:15 వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జాగ్రత్తలు. డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం ఏంటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేయి చేయి కలుపుదాం, అక్రమ మానవ రవాణాను వ్యతిరేకిద్దాం ప్రసంగం ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీకుల్పాక శంకరారావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874 ఇది ఎస్టేడ్, 29503 29503 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకొనగలరు. అనంతరం 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఇంకా చిత్రగీతాలు వినవచ్చును. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులపక శంకర్రావు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చును.

సాయంత్రం కార్యక్రమంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చును ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం ప్రసారం అవుతుంది. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు,

7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో వరిలో పురుగులు నివారణ ప్రసంగం ఉంటుంది. ఇంకా వంగ సాగు యాజమాన్య పద్ధతుల గురించిన వివరాలను తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్, 8:00 కిన్నెరుల హరి శ్రుతుల కూరిన చిత్రగీతాలు, 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. రాత్రి 8:35 కిన్నెరుల హరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం, ఇంకా జాతీయ రూపకం ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఇవి ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 33 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చును ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్టంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ద విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల

0: పార్టీ ప్రముఖ బౌద్ద క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: బుద్ధుని యొక్క సుదర్శనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి శాంతి, అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శ్రేష్ఠమైనటువంటి ప్రేమైనటువంటి మాత్రం బుద్ధుని చెప్పినటువంటిది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనే ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపీబీ లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లో కన్వర్ట్ పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ దీకి సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్

0: దేశంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ద క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రవివాసరే ఇత్యుక్తే ఆగస్ట్ మాసస్య ద్వితీయ దినాంకే మాదకముక్త యువ వికసిత భారత సంకల్పాభియానస్య శుభారంభో విధాస్యతి. వస్తుతస్తు ఏతత్ మాదక పదార్థాన్ విరుద్ధ్య శత సప్తాహాత్మక రాష్ట్రవ్యాపి జనసహభాగితాందోళనం వర్తతే. ఏతస్యాభియానస్య నేతృత్వం మై భారత మంచః కరిష్యతి. యశ్చ యూనాం నేతృత్వ క్షమతాయాః అథ చ సామాజిక సహభాగితాయాః సంవర్ధనాయ కార్యం కరోతి. అస్య పదక్షేపస్య ఉద్దేశ్యం జాగరూకతాయాః సామాజిక సహభాగితాయాః సతత జనసహయోగస్య చ మాధ్యమేన యూనాం సంఘటనం కృత్వా మాదకముక్త భారతస్య నిర్మాణం ఇత్యస్తి. లోకసభాయాం లోకపరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయక షడ్వింశత్యధిక ద్విసహస్రతమ పారిత. అస్యోద్దేశ్యం తావత్ పరీక్షా ప్రకరణేషు వంచనాయాః నిరోధాయ కఠోరదండవిధానం సహైవ ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం ఇత్యస్తి. అనేన లోకపరీక్షా అనుచిత సాధన నివారణ అధినియమే చతుర్వింశత్యధిక ద్విసహస్రతమే సంశోధనం విధీయతే. అస్మిన్ విధేయకే దశవర్షాత్మకః కారావాసః దశకోటి రూప్యకాణాం దండః సహైవ సిద్ధాపరాధినాం సంపత్తేః అధిగ్రహణం ఇత్యాదీని ప్రావధానాని సంతి. విధేయకానుసారం ప్రత్యేకం రాజ్యం అథ చ కేంద్రశాసిత ప్రదేశః దైనందిన వాదశ్రవణాయ విశేష ద్రుతగతి న్యాయాలయానాం స్థాపనం కరిష్యతి. చర్చాయాః ఉత్తరం ప్రదదన్ కార్మిక రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్ర సింహః న్యగాదీత్ యత్ నియమస్య సుదృఢీకరణాయ సహైవ పత్రగోప్యతాభంగ ప్రకరణేషు శీఘ్ర న్యాయార్థం ఏతత్ సంశోధనం ఆనీతం.
3: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
2: రాజ్యసభాయాం షడ్వింశత్యధిక ద్విసహస్రతమస్య రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ సంశోధన విధేయకం పారితం. ఏతత్ విధేయకం రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ అధినియమే ఏకసప్తత్యధిక ఏకోనవింశతితమే సంశోధనం కరోతి. అస్య విధేయకస్యో

0: देश्यं वंदे मातरम् इत्यस्मै राष्ट्रगीताय अपि राष्ट्रगानेन समं वैधानिक सुरक्षा प्रदानम् इत्यस्ति। एतादृशेषु अपराधेषु त्रिवर्षात्मकः कारावासः, द्रव्यदण्डः उत वा उभयमपि भवितुमर्हतः। उत्तरप्रदानकाले गृहराज्यमन्त्री नित्यानन्दरायः प्रावोचत् यत् एतत् संशोधनं भारतस्य आत्मने राष्ट्रियचेतनायै, सांस्कृतिकन्यासाय, सहैव स्वतन्त्रतासङ्ग्रामस्य आदर्शेभ्यश्च सामूहिकप्रतिबद्धतां दर्शयति।
1: राष्ट्रीय की अपमान पर इस विधेयक के माध्यम से दंडनीय प्रावधान करने का विचार हुआ है। वर्तमान संशोधन का उद्देश्य राष्ट्र गीत वंदे मातरम के जानबूझकर किए गए अपमान को भी उसी प्रकार के दंडनीय बनाया जाए जैसा कि वर्तमान कानून में है। हर भारतवासी के राष्ट्र प्रेम का उद्घोष है वंदे मातरम, विकसित भारत का संकल्प है वंदे मातरम।
0: ओडिशा राज्ये अतिवृष्ट्या उच्छ्वसित नदीभिश्च विकट जलौघस्थितिः दुरापद्यते। अस्माद् हेतोः चत्वारः जनाः मृत्युमुपगताः, सहैव चतुर्लक्षाधिकाः जनाः प्रभाविताः अभवन्। श्रावणमासस्य वार्षिकी कावड़यात्रा अद्यारभ्य प्रवर्तते। अस्यां यात्रायां भक्ताः गंगाजलमानेतुम् उत्तराखण्डस्य हरिद्वार, गोमुख, गंगोत्री इत्यादिषु तीर्थस्थलेषु गच्छन्ति। अस्याः विशालयात्रायाः सुव्यवस्थायै उत्तराखण्ड उत्तरप्रदेश सर्वकाराभ्यां व्यापक प्रबन्धाः प्रकल्पिताः इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम निर्मल जिल्ला समाचार लेख विंटारू, लेख अंदिस्तारू जी सायन्ना।
3: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్దిపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. వానాకాలం 2026 సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ జిల్లాలో అర్హులైన రైతు బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో 181,379 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 222 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో సుమారు 30% లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా సోన్ మండలంలో 50% వరకు వర్షాభావం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందన్నారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరినాట్లు వేయాలని రైతులకు సూచించిన కలెక్టర్ సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఒక ఎకరంలో కంది పంట ద్వారా 7 నుండి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని తెలిపారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని వివరించారు. భూగర్భ జలాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక గ్రామీణ్ ద్వారా తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 573 సేద్యపు కుంటలను తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో

0: భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుదలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంట, ఊరిలో ఊటకుంట, ప్రతి రైతు తోటలో సేద్యపు కుంట నిర్మించుకోవాలన్నారు. ఎల్నినో వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో కింకించాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. అకస్మాత్తుగా వచ్చే జ్వరాల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలన్నారు. ప్రజలు ఈ సమయంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాత కూలర్లు, టైర్లు, కుళాయిలలో నీటి నిల్వ ఉంటే దోమల ఉధృతి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిలో నీటి నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలలలో 30% వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెసర, మినుము, కంది పంటలు తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారు.
1: ఇంతవరకు జి సాయినగర్ అందించిన నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్దిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

0: లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations amendment bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్ లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్ గా గుర్తింపు పొందారు. భారత్ 3

వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు అక్టోబర్ 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

0: అయిన ఈ సదస్సు అక్టోబర్ 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ది దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మొహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
3: తిరిగి సోమవారం 2:30 పునఃప్రసారం.
2: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి.
2: శ్రోతలకు నమస్కారం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా తేమ, నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల ఇంకా కలుషితమైన నీరు, ఆహారం, దోమలు వీటన్నిటి వల్ల కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. మరి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి, రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, అలాగే నివారణ మార్గాల గురించి మనకు తెలియచేస్తున్నారు డాక్టర్ ఈ బాబురావు గారు. నమస్కారం డాక్టర్ గారు.
3: రేడియో శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ బాబురావు. ఈ రోజు వాతావరణంలో మార్పులు, వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి తెలుసుకుందాం.
2: డాక్టర్ గారు, వర్షాకాలంలో ఎక్కువగా జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, జ్వరం వచ్చినప్పుడు ఇంట్లోనే చికిత్స చేయవచ్చా, మరి ఎప్పుడు?

0: హాస్పిటల్కి వెళ్ళాలి? అలాగే జ్వరానికి ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలండి?
1: వర్షాకాలంలో మొదట నీటి ద్వారా సంక్రమించే జబ్బులు అంటే అతిసారం, దాన్నే డయేరియా, టైఫాయిడ్ మొదలగు జబ్బులు. ఇంకా ఈ నీటి నిల్వ ఉండటం వలన దోమలు వ్యాపించడం వలన డెంగ్యూ, మలేరియా, ఇంకొన్ని వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిట్లో సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటంటే జ్వరము, తలనొప్పి, వాంతులు, కొంతమందిలో విరోచనాలు, ఇంకొంతమందిలో కడుపుల నొప్పి కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలు 1-2 రోజుల్లో స్వతహాగా తగ్గిందనుకోండి, మన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అలా తగ్గే అవకాశం ఉంటుంది. బాడీ కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి వల్ల రికవరీ అవుతుంటుంది. అవ్వని పక్షంలో వెంటనే వైద్య సహాయం తీసుకున్నట్లయితే వ్యాధి యొక్క తీవ్రత పెరగకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో జ్వరానికి కొన్నిసార్లు ఇంట్లో పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవచ్చు. వాంతులు, విరోచనాలు అవుతున్నట్లయితే ORS, ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి తీసుకొని, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం ఇలాంటివి వాంతులు విరోచనాల్లో వెళ్ళిపోతా ఉంటుంది. తర్వాత నీటి శాతం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను ORS మరియు కొబ్బరి నీళ్లు, గంజి మొదలగు వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు.
0: డాక్టర్ గారు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ ఫీవర్స్ కి తేడా ఎలా గుర్తిస్తారండి? మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి?
1: డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా అన్నిట్లో కూడాను మొదట జ్వరము, తలనొప్పి, కొంతమందిలో ఒళ్ళు నొప్పులు, ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ దేనికి అదే లక్షణాలు మారిపోతా ఉంటాయి. అందులో డెంగ్యూ అయితే హై గ్రేడ్ జ్వరం, అంటే జ్వరం చాలా పెద్ద ఎత్తున వచ్చి బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటూ ఉంటారు. అందులో కండరాల నొప్పులు కూడా ఎక్కువ ఉంటుంది, నీరసం ఎక్కువ ఉంటుంది, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ విషజ్వరాలు, వైరల్ ఫీవర్స్ అయినా కూడా వాంతులు, విరోచనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మలేరియాకి వస్తే 2-3 రకాలు ఉంటుంటే అందులో ఒకటేమో రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంటుంది, ఒక దాంట్లో 3 రోజు జ్వరం వస్తూ ఉంటుంది, ఒక దాంట్లో 4 రోజు జ్వరం వస్తూ ఉంటుంది, మధ్యలో రోజుల్లో జ్వరం రాకుండా ఉంటుంది. వీటిల్లో కూడా అంతే, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పి, వాంతులు, కొంతమందిలో విరోచనాలు, గొంతు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చికెన్ గున్యా అంటే మనకు అందరికి తెలిసిందే, కీళ్ల వాతం లాగా వస్తూ ఉంటుంది. జ్వరం వచ్చిన 2-3 రోజుల తర్వాత నుంచి 4-5 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతా ఉంటుంది. టైఫాయిడ్ అంటే ముఖ్యంగా వాంతులు, విరోచనాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి, జ్వరము, ఈ విరోచనాలు అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: డాక్టర్ గారు, మరి వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం అవుతూ ఉంటుంది కదా, కలుషిత నీటి ద్వారా ఎటువంటి వ్యాధులు వస్తాయండి? ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
1: కలుషిత నీరు ద్వారా వచ్చే జబ్బుల్లో ముఖ్యంగా ఏంటంటే అతిసారము, డయేరియా అంటారు, వాంతులు, విరోచనాలు ఇలా ఉంటుంటాయి. దాంతోపాటు కడుపులో నొప్పి, జ్వరము, తలనొప్పి అనేవి ఎక్కువ ఉంటా ఉంటాయి. టైఫాయిడ్ ఇది కూడా నీటి ద్వారానే సంక్రమిస్తూ ఉంటుంది. దీంట్లో కూడాను ముందు చెప్పినట్లుగానే లక్షణాలు ఉంటాయి. అతిసారంలో కొన్ని లక్షణాల్లో జబ్బులు ఏంటంటే ఈ కొలై అంటే ఎస్సరిషియా కొలై అంటాము, ఇది చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. కొంతమందిలో మోషన్ లో రక్తం రావటము, చీము లాగా పడటము ఇట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. 1-2 రోజుల కోసం అయితే మాత్రము ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తీసుకోవటము, ఓకే ఎలక్ట్రోలైట్స్ పౌడర్ తీసుకోవటము ఇలాంటివి చేసినట్లయితే వాటర్ రీప్లేస్మెంట్ అంటాము, ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లేస్ అవుతా ఉంటుంది. అతిసారము, టైఫాయిడ్, డయేరియా రాకుండా చూడాలి అంటే మనము కాచి వడపోసిన నీటిని తాగాలి. 1-2 ఇంట్లో ఫిల్టర్స్ ఉంటే అది వాడుకోవటం మంచిది. 3 క్లోరిన్ బిళ్ళలు కూడా దొరుకుతా ఉంటాయి. ఆ క్లోరిన్ అనేది మనం తాగే నీళ్ళల్లో 1-2 చుక్కలు వేసుకోవటం కానీ, బిళ్ళలు అయితే 1 బిళ్ళ 2 బిళ్ళలు వేసుకోవటం, జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ జాతరలో ఈ క్లోరిన్ బిళ్ళలు సరఫరా చేస్తూ ఉంటారు. నీటి శుద్ధి చేస్తే బ్యాక్టీరియా ఉండకుండా ఉంటే తీసుకోవడానికి మంచిది. క్యాప్ సీల్ చేసిన బాటిల్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుంటే మంచిది. బయటికి వెళ్ళొచ్చినప్పుడు కావచ్చు, ఆహారం తినే ముందు చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కున్నట్లయితే చాలా వరకు నీటి ద్వారా సంక్రమించే జబ్బులను, వ్యాధులను మనము నివారించడానికి అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, జలుబు, దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్సా లేక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అండి?
1: ఇది చాలా మంది డాక్టర్లకు కూడాను కన్ఫ్యూజన్ చేసే ప్రశ్న అండి. జలుబు, దగ్గు అనేది కొన్నిసార్లు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ముక్కు, గొంతు, గ్లాటిస్, స్వరపేటిక వరకు వచ్చే జబ్బుల వల్ల కూడా అది వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్ వల్ల వస్తుంది, తర్వాత బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వైరల్ ఫీవర్ వల్ల అయితే జ్వరము, చలి, వణుకు, తలనొప్పి ఇట్లా ఉంటుంది. బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది. ఈ జలుబు 1-2 రోజుల్లో తగ్గిపోవటము జరుగుతుంటుంది, కానీ పూర్తిగా తగ్గడానికి 1-2 రోజులు టైం పడుతుంది. కానీ బ్యాక్టీరియా వల్ల వచ్చే దాని వల్ల అయితే ఈ జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గుతో పాటు తెమడలో తేడా రావటం, తెమడ ముందు నుంచే పసుపు రంగులో గాని, ఆకుపచ్చ రంగులో గాని రావటం, 3-4 రోజుల తర్వాత ముందు వైరల్ ఇన్ఫెక్షన్ గా ఉండి తర్వాత బ్యాక్టీరియా

0: ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చేరుతా ఉంటుంది. అప్పుడు కూడా మనం దీన్ని గుర్తిస్తే మంచిది. కానీ చాలా మంది గొంతు నొప్పి, జ్వరము, తలనొప్పి అనగానే అజిత్రోమైసిన్ వేసుకోవటం అనేది కరెక్ట్ కాదండి. దాని వలన మనం యాంటీబయాటిక్స్ ని అబ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం, అంటే అవసరం లేకపోయినా గానీ వాడిన వాళ్ళం అవుతాము. మనకి అనర్థం, ఏదైనా యాంటీబయాటిక్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు తీసుకున్నట్లయితే అది మన బాడీలో 90 రోజులు ఉంటుంది. ఈ 90 రోజులు కూడాను అదే మళ్ళీ ఇచ్చినట్లయితే అది పనిచేయదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనకి నిజంగా అవసరం ఉందనుకున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడటం అనేది చాలా అవసరం. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే మనకి ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు వాడుకుంటే మంచిదండి.
1: డాక్టర్ గారు, ఈ వర్షాకాలం దోమలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, దోమల వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి, దోమలు నివారించాలి అంటే ఎటువంటి చర్యలు పాటించాలండి?
0: దోమల వలన వచ్చే జబ్బుల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, ఇంకా కొన్ని విష జ్వరాలు కూడా ఉంటాయి. దోమల్ని నివారించడం ముఖ్యమైనది. దోమల లైఫ్ సైకిల్లో వైరస్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవన్నీ కూడాను వృద్ధి చెందుతా ఉంటాయి. దోమలకి చెక్ పెట్టినట్లయితే ఇవి ప్రబలకుండా ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, తర్వాత చికెన్ గునియా, కొన్ని రకాల విష జ్వరాలను కలగజేసే దోమలు ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉన్న వాటిల్లో, అంటే మనం పక్కన పడేసిన బాటిల్స్, గిన్నెలు, కొబ్బరి బొండాలకు సంబంధించిన అంటే కదా, వాటిలో నీరు నిల్వ ఉండి వాటిలో ఆ దోమలకు సంబంధించిన ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. వర్షం పడగానే లేదా వర్షం పడక ముందే అక్కడ నుంచి అవన్నీ తీసేయడము, నీరు చేరినట్లయితే నీరుని పారబోసేసి వాటిని బోర్లా పెట్టడం వలన కూడాను దోమల సంతతిని నివారిస్తే ఈ జబ్బులు కూడాను అదుపులో ఉంటాయండి.
1: డాక్టర్ గారు, మరి ఈ వర్షాకాలంలో జ్వరాలు అలాగే ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మరి వర్షాకాలానికి ముందుగానే ముందస్తు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన టీకాలు ఏమైనా ఉంటాయండి? అటువంటి టీకాల గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఈ వర్షాకాలంలో మరియు సీజనల్ గా వచ్చే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల కోసము మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి. అది ఒకటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, రెండోది నిమోకోకల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి జబ్బు తీవ్రతని తగ్గించి హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం లేకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ దగ్గు జలుబు రాకుండా ఉండటం కోసం మనము ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కొద్ది గొప్ప వస్తూ ఉంటుంది, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత తీవ్రత మాత్రం రాకుండా కాపాడుతుంది. అది దాన్ని ఫ్లూ షాట్స్ అంటూ ఉంటారు కామన్ గా. అది ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, దాన్ని ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాం. రెండు నిమోకోకల్ వ్యాక్సిన్. ఇది ఒక బ్యాక్టీరియా వ్యాక్సిన్, ముందుదేమో వైరల్ వ్యాక్సిన్. సో ఈ రెండు కూడాను ఎవరికైతే అవసరం ఉంటుందో వారు తీసుకున్నట్లయితే తీవ్రతని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు ఎవరికి ఇవ్వాలి అంటే ఆస్తమా, ఉబ్బసము, COPD, ILD, స్ట్రక్చరల్ లంగ్ డిసీజెస్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ సంబంధించిన జబ్బులు, ఇంకా డయాబెటీస్ ఇలాంటి వాళ్ళు, న్యూమోనియా వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళు, సో వీళ్ళు తీసుకున్నట్లయితే మంచి బెనిఫిట్ ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చంటి పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: వృద్ధులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఆడవారైనా, మగవారైనా, వారికి ఏదైనా జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటి, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు, దోమలు కుట్టకుండా నివారించడము, నీటి నిల్వ చేసుకోకుండా ఉండటము, ఈ సీజనల్ గా వచ్చే వాటి కోసం వ్యాక్సిన్ తీసుకోవడం, ఇవి చేసుకున్నట్లయితే చాలా వరకు మనం నివారించవచ్చు. మన కంట్రీ ఏంటంటే ఉష్ణ మండలం ఉంటుందంట. అమెరికా అట్లాంటి కంట్రీస్ లో డెంగ్యూ, మలేరియా చాలా వరకు నివారించబడింది. ఎందుకంటే వారు ముందు నుంచే వ్యాక్సిన్ తీసుకుంటా ఉన్నారు, పేషెంట్స్ కి అవగాహన ఎక్కువ. అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, ఈ వైరస్ యొక్క వృద్ధి కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి అవగాహన ముఖ్యం, అవగాహన ఉన్నట్లయితే నివారించుకోవడం కూడా చాలా సులువు.
1: డాక్టర్ గారు, ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలన్నిటికీ యాంటీబయాటిక్స్ అవసరమా అండి?
0: ఏ ఒక్క యాంటీబయాటిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు, తప్పనిసరి అయితే మాత్రం యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. అంతేకాని జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి మీరు యాంటీబయాటిక్ తీసుకున్నట్లయితే మనము ఒక యాంటీబయాటిక్ లాస్ అవుతున్నట్టు లెక్క. ఇంత ముందు కూడా కరోనా అప్పుడు కూడాను జ్వరం రావటం ఆలస్యం యాంటీబయాటిక్స్ వేసుకొని వచ్చాం సార్, తగ్గిపోయింది సార్. అది మీరు వేసుకున్నా వేసుకోకపోయినా తగ్గుండేది. ఎందుకంటే వైరల్ జ్వరం అనేది యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గదు. వైరల్ జ్వరం అనేది 2-3 రోజుల నుంచి వారం రోజుల్లో దానంతట అదే మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి తగ్గిపోతా ఉంటుంది. దానికోసము మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన బాడీకి ఉన్న వ్యాధి నిరోధక శక్తి సరిపోతా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎవరైతే సరిపోకుండా ఉంటారో, అంటే స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళు కానీ, లేదంటే కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి కొన్ని రకాల మందులు ఇస్తూ ఉంటారు. ఆ మందులు వేసుకోవటం వల్ల కూడాను వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. డాక్టర్ని సంప్రదించినట్లయితే తగు ట్రీట్మెంట్ ఇస్తారు.
1: డాక్టర్ గారు, ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే అది మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా సోకే ప్రమాదం ఉంటుంది కదా, అటువంటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?

0: జ్వరం వస్తే ఇంట్లో వారందరికీ జ్వరం రావచ్చు రాకపోవచ్చు. వారున్న పరిస్థితులు, పరిసరాలు, ఆ కుటుంబం యొక్క వ్యాధుల శక్తి ఒక్కొక్క పర్సన్ కి ఒకలాగా ఉండొచ్చు. చిన్న ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చిన్న జలుబు దగ్గు వస్తే కూడా పక్కన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటా ఉండాలి.
1: డాక్టర్ గారు, మరి ఈ వర్షాకాలంలో ఫస్ట్ ఎయిడ్ గా అందరూ కూడా ఎటువంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలండి?
0: ఈ వర్షాకాలంలో ఫస్ట్ ఎయిడ్ గా ఎలక్ట్రాల్ పౌడర్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్, వాంతులు విరోచనాల కోసము కొన్ని రకాల టాబ్లెట్స్, 1-2 రోజులు మోషన్స్ అయినా గానీ మీరు కొంచెమైంది ఊపిరి పట్టగలమంటే చూడండి, లేదు ఊపిరి పట్టలేకపోతున్నామంటే డాక్టర్ని కలవండి. వారు మీకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు, తగు మందులు ఇస్తా ఉంటారు. కానీ ఈ వైరల్ ఫీవర్స్ వలన, ఈ సీజనల్ వ్యాధుల వలన వచ్చే వాంతులు విరోచనాలకి 1-2 రోజులకి తగ్గిపోతుంది. కాబట్టి ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, ORS కానీ, గంజి కానీ తీసుకుంటూ నీటిని నింపుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి. రెండోది, జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి, తగ్గుతుంది అంటే ఓకే. కానీ అతి నీరసంగా ఉన్నా, బీపీ తక్కువ అనిపించినా, కళ్ళు తిరుగుతున్నా, మూత్రం సరిగా అవ్వకపోయినా, నీరసం ఎక్కువ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎటువంటి నిర్లక్ష్యం వహించకండి.
1: డాక్టర్ గారు, వర్షాకాలంలో ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలండి?
0: మనం చేసేది రెగ్యులర్ గా ఫాలో అవుతే సరిపోతుంది. వర్షాకాలం వచ్చింది కాబట్టి వ్యాయామం ఆపకుండా కంటిన్యూ చేయండి. తీసుకునే ఆహారం కూడాను సమపాళ్ళలో తీసుకోండి. 2 ఆకుకూరలు, కూరగాయలు, మాంసం ఏదైనా సరే మీరు కడిగి పరిశుభ్రంగా తీసుకోండి. చేతుల్ని కడగటం మర్చిపోకుండా చూసుకోండి. కాచి చల్లార్చి వడపోసిన నీరు కానీ మంచిదని. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోండి. ఇంతకు ముందు ఏదైనా జబ్బుతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటికి కూడాను తగు మందులు వేసుకుంటా ఉండండి. ఇవి కాకుండా మీకేమన్నా ఇబ్బందులు అనిపిస్తే మీ యొక్క డాక్టర్ని సంప్రదిస్తే వారు మీకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు, అవసరమైతే మందులు కూడా రాసిస్తారు.
1: వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, నివారణ మార్గాలు, అలాగే ఆరోగ్య సూత్రాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి, విన్న ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నా నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా వినండి అతనొక్కడే. ఈ చిత్రం నుండి చంద్రబోస్ సాహిత్యానికి టిప్పు సునీత ఆలపించిన ఈ పాట.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేయి చేయి కలుపుదాం, అక్రమ మానవ రవాణను వ్యతిరేకిద్దాం. ప్రసంగం వింటారు.
4: మానవ అక్రమ రవాణా అనేది లాభం కోసం వారిని దోపిడీ చేసే ఉద్దేశంతో బలప్రయోగం చేసి మోసం లేదా ఒత్తిడి ద్వారా మానవులను చిక్కులో పెట్టడం, రవాణా చేయడం, బదిలీ చేయడం, ఆశ్రయం కల్పించడం, ఇంకా కొనుగోలు చేయడం వంటి చట్ట విరుద్ధమైన చర్య. ఈ దోపిడీలో బలవంతపు చాకిరీ, లైంగిక బానిసత్వం, ఇతర రకాల వాణిజ్య లైంగిక దోపిడీలు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. వ్యక్తుల, మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి, అణచివేయడానికి, శిక్షించడానికి ఐక్యరాజ్య సమితి దీనిని ప్రోటోకాల్గా ప్రారంభించింది. 117 దేశాలు ఈ ప్రోటోకాల్లో భాగస్వామ్యం తీసుకున్నాయి. దోపిడీ ఉద్దేశంతో బెదిరింపు, బలప్రయోగం, ఇతర రకాల బలవంతం, అపహరణ, మోసం, వంచన, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఇంకా బలహీనమైన స్థితిని ఉపయోగించుకోవడం, మరొక వ్యక్తిపై నియంత్రణ ఉన్న వ్యక్తి యొక్క సమ్మతిని పొందడానికి చెల్లింపులు, ప్రయోజనాలను ఇవ్వడం, స్వీకరించడం ద్వారా వ్యక్తులను నియమించడం, రవాణా చేయడం, బదిలీ చేయడం, ఆశ్రయం ఇవ్వడం, స్వీకరించడం, దోపిడీలో కనీసంగా ఇతరుల దోపిడీ లేదా వ్యభిచారం, ఇతర రకాల లైంగిక దోపిడీ, బలవంతపు చాకిరీ, సేవలు, బానిసత్వం, బానిసత్వానికి సమానమైన పద్ధతులు, దాస్యత్వం

ఇంకా అవయవాలను తొలగించడం, మార్చడం, అమర్చడం వంటివి ఇందులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మానవ వనరులను బదిలీ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాధితులలో మహిళలు ఇంకా పిల్లలే అధిక సంఖ్యలో నేడు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా బాల బాధితులను ఎక్కువగా గుర్తిస్తున్నాం. మానవ అక్రమ రవాణాపై ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రిపోర్ట్ 2024 ప్రకారం అక్రమ రవాణా బాధితుల్లో దాదాపు 38% మంది బాలురు ఇంకా బాలికలు ఉన్నారని అంచనా వేయబడింది. 2024 ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య లైంగిక వ్యాపారం ద్వారా 2 మిలియన్ల మంది పిల్లలు దోపిడీకి గురవుతున్నారని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంచనా వేసింది. అదే సంవత్సరంలో ఒక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 16 మిలియన్ల మంది వ్యక్తులను బలవంతపు కార్మికులు, బానిస కార్మికులు ఇంకా లైంగిక అక్రమ రవాణా బాధితులుగా వర్గీకరించింది. వీరిలో సుమారుగా 2 మిలియన్ల మంది వాణిజ్య లైంగిక బానిసులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువగా పిల్లలున్నారు. ఆ 2 మిలియన్లలో 98% మంది మహిళలు ఇంకా బాలికలు కూడా ఉన్నారు. బాధితులలో 19% మంది మాత్రమే లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైనప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయంలో 66% వాటాను కలిగి ఉంది. పిల్లల అక్రమ రవాణా అనేది చాలా హేయమైన దోపిడీ. పిల్లల అక్రమ రవాణా దోపిడీలో ప్రయోజనం కోసం పిల్లలను నియమించడం, రవాణా చేయడం, బదిలీ చేయడం, ఆశ్రయం కల్పించడం, స్వీకరించడం వంటివి అనేవి చూస్తున్నాం. పిల్లల వాణిజ్య లైంగిక దోపిడీ అనేక రూపాల్లో ఉండవచ్చు. పిల్లలను వ్యభిచారంలోకి, ఇతర రకాల లైంగిక కార్యకలాపాల్లోకి బలవంతంగా నెట్టడం వంటివి జరుగుతూ ఉన్నాయి. పిల్లల దోపిడీలో బలవంతపు శ్రమ, సేవలు, బానిసత్వం, బానిసత్వానికి సమానమైన పద్ధతులు, దాస్యం, అవయవాలను తొలగించడం, అక్రమ అంతర్జాతీయ దత్తత, బాల్య వివాహాల కోసం అక్రమ రవాణా, బాల సైనికులుగా నియమించడం, భిక్షాటనలో క్రీడాకారులుగా ఉపయోగించడం వంటివి నేడు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బాల కార్మికత అనేది పిల్లల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక ఇంకా సామాజిక అభివృద్ధికి హాని కలిగించే ఒక రకమైన పని. ఇది వారి విద్యకు ఆటంకం కలిగిస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్క ప్రకారం 2012 వరకు గడచిన 12 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికతలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య చాలా తగ్గింది. ఇది 3/1 తగ్గింది. 2000 246 మిలియన్లుగా ఉన్నటువంటి ఈ సంఖ్య 2012 168 మిలియన్లకు చేరుకున్నది. పిల్లల అక్రమ రవాణాదారులు తల్లిదండ్రుల యొక్క తీవ్ర పేదరికాన్ని అవకాశంగా తీసుకోవచ్చు. తల్లిదండ్రులు అప్పు తీర్చడానికి, ఆదాయం సంపాదించడానికి పిల్లలను అక్రమ రవాణాదారులకు అమ్మవచ్చు లేదా తమ పిల్లలకు శిక్షణ, మెరుగైన జీవితం లభిస్తుందనే విషయంలో వారు మోసపోనవచ్చు. వారు తమ పిల్లలను శ్రమదోపిడికి, లైంగిక అక్రమ రవాణాకు, అక్రమ దత్తతకు అమ్మనూవచ్చు. దత్తత ప్రక్రియ చట్టబద్ధమైనా లేదా చట్ట విరుద్ధమైనా దుర్వినియోగం చేయబడినప్పుడు కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా శిశువుల, గర్భిణీ స్త్రీల అక్రమ రవాణా కేసులు కూడా మనం నేడు చూస్తూ ఉన్నాం. మరొక విషయం బలవంతపు వివాహాలు. బలవంతపు వివాహం అంటే వివాహంలో పాల్గొనే వారిలో ఒకరు, ఇద్దరు వారి స్వేచ్ఛా సమ్మతి లేకుండా వివాహం చేసుకోవడం. బానిస వివాహం అంటే ఒక వ్యక్తిని అమ్మడం, బదిలీ చేయడం, వారసత్వంగా పొందడం ద్వారా జరిగే వివాహంగా నిర్వచించబడింది. బలవంతపు వివాహం కోసం పిల్లల అక్రమ రవాణా అనేది అక్రమ రవాణా యొక్క మరొక రూపం మాత్రమే. కార్మిక అక్రమ రవాణా అనేది బలవంతపు శ్రమ ఇంకా సేవల ప్రయోజనం కోసం వ్యక్తులను తరలించడం. ఇందులో వెట్టి చాకరి, బలవంతపు బానిసత్వం, గృహ బానిసత్వ ఇంకా బాల కార్మికత్వం ఉండవచ్చు. కార్మిక అక్రమ రవాణా చాలా తరచుగా గృహ కార్యం, వ్యవసాయం, నిర్మాణం, వినోదం రంగాలలో జరుగుతూ ఉంది. వలస కార్మికులు స్థానిక ప్రజల బాధితులుగా మారే ప్రమాదం అనేది ఎక్కువగా పొంచి ఉంది. ప్రజల అక్రమ రవాణా అనేది దీనికి సంబంధించిన ఒక పద్ధతి. దీనిలో అక్రమ రవాణా చేయబడే వ్యక్తి సమ్మతితో ఇది జరుగుతుంది. బలవంతం, దోపిడీ ద్వారా అక్రమ రవాణా పరిస్థితులు మానవ అక్రమ రవాణాగా మారవచ్చు. రవాణాదారులుగా వారి శ్రమను దోపిడీ చేయడానికి ప్రజలను అక్రమ రవాణా చేస్తారని అంటారు. వెట్టి చాకిరి కూడా చెప్పుకోవచ్చు. వెట్టి చాకిరి, రుణ బానిసత్వం బహుశా నేడు కార్మిక అక్రమ రవాణాలో అతి తక్కువగా తెలిసినటువంటి రూపం.

0: అయినప్పటికీ ప్రజలను బానిసలుగా చేయడానికి ఇది అత్యంత విస్తృతంగా ఉపయోగపడే పద్ధతి. బాధితులు తాము నియమించుకున్న శ్రమను, వారు కొనుగోలు చేసిన స్పష్టమైన వస్తువులను, నిబంధనలు, షరతులు, నిర్వహించబడిన రుణం లేదా సేవకు తిరిగి చెల్లింపు మార్గంగా డిమాండ్ చేసినప్పుడు, బాధితుల సేవలు విలువలను అప్పు తీర్చడానికి ఉపయోగించినప్పుడు బానిసలు అవుతారు. సాధారణంగా వారి పని విలువ అప్పుగా తీసుకున్న అసలు డబ్బు మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. బలవంతపు చాకిరీ అనేది హింస, ఇతర రకాల శిక్షల బెదిరింపుల కింద ప్రజలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయమని బలవంతం చేసే పరిస్థితి. వారి స్వేచ్ఛ పరిమితం చేయబడుతుంది. కొంత యాజమాన్యం హక్కు ప్రదర్శించబడుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం నైపుణ్యం లేని పనుల కోసం పురుషులు, మహిళలు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం అనేది ఎక్కువగా పొంచి ఉంది. బలవంతపు శ్రమ కోసం చేసే మానవ అక్రమ రవాణాలో ఒక రకం బలవంతపు సైనిక సేవ. ఇందులో బాధితుడు మంచి జీతం ఉన్న ఉద్యోగం వస్తుందనే ఆశతో అక్రమ రవాణా సిండికేటుకు డబ్బు చెల్లిస్తాడు. కానీ వాస్తవానికి అది దోపిడీ కింద మనం నిర్ధారించుకోవాలి. అవయవాల రవాణా అనేది మానవ అక్రమ రవాణాలో మరొక రూపం. ఇది వివిధ రూపాల్లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో బాధితుని అవయవాన్ని వదులుకోవడానికి బలవంతం చేస్తారు. ఇతర సందర్భాలలో బాధితుడు డబ్బు, వస్తువులకు బదులుగా అవయవాన్ని అమ్మడానికి అంగీకరిస్తాడు. కానీ అతనికి డబ్బు చెల్లించరు లేదా తక్కువగా చెల్లిస్తారు. చివరిగా బాధితుడికి తెలియకుండానే అతని అవయవాన్ని తొలగిస్తారు. సాధారణంగా బాధితుడికి మరొక వైద్య సమస్య, అనారోగ్యానికి చికిత్స చేస్తున్నప్పుడు ఇది నిజమైన సమస్య. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడినది కావచ్చు. వలస కార్మికులు, నిరాశ్రయులు, నిరక్షరాస్యులు ఈ రకమైన దోపిడీకి ముఖ్యంగా గురవుతున్నారు. అవయవాల అక్రమ రవాణా అనేది ఒక వ్యవస్థీకృత నేరం. ఇందులో అనేక మంది నేరస్తులు ఉన్నారు. అవయవాల అక్రమ రవాణా తరచుగా మూత్రపిండాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అవయవాల అక్రమ రవాణా లాభదాయకమైన వ్యాపారం, ఎందుకంటే చాలా దేశాలలో అవయవ మార్పిడి అవసరమైన రోగుల నిరీక్షణ జాబితాలు చాలా పొడవుగా ఉంటాయి. దీనిని ఎదుర్కోవడానికి కొన్ని పరిష్కార మార్గాలు ప్రతిపాదించబడతాయి. ఏది ఏమైనా సామాజిక, ఆర్థిక, సాంఘిక కార్యకలాపాలు వీటి మోజులో పడి భవిష్యత్తు బంగారు బాట పడుతుంది అనుకుని చాలా మంది అమాయక ప్రజలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. సమయానుకూలంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలను మనం మన భవిష్యత్తు కోసం వినియోగించుకోగలిగితే మానవ అక్రమ రవాణా బారిన పడకుండా జాగ్రత్త పడ్డవారమవుతాం. చేయి చేయి కలుపుదాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. తెలంగాణ
1: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేయి చేయి కలుపుదాం, అక్రమ మానవ రవాణాను వ్యతిరేకిద్దాం ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
9: నాగోటు శృతిలోనా
8: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
9: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా.
10: మాటలు మీవి, పాటలు మావి.
8: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
10: మరొక నెంబర్ 2950390.

0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నెలిన సమయం 8 గంటలకు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలోను 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 114 పోస్టుల కోసం ఈ ప్రకటన విడుదల చేయబడింది. డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు 60% మార్కులతో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో పాస్ అయి ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 44 సంవత్సరాలు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.ngel.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.ngel.in అనే వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 31, 2026. మరొక ప్రకటన. యూపీ రాష్ట్రంలోని మీరట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫార్మ్ మేనేజర్ 6 పోస్టులు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ 7, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ 11, అసిస్టెంట్లు 8, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 6 పోస్టులు, డ్రైవర్లు 24 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 62 పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు ఉద్యోగ అనుభవం కూడా లెక్కలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి. నెలకు డ్రైవర్ పోస్టుకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల జీతం, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకు 25,500 నుంచి 81,500, ఇతర పోస్టులకు 35,400 నుంచి 112,400 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తును ద డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ ఎన్విసి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ మోదీపురం మీరట్ ఉత్తరప్రదేశ్ అనే చిరునామాకు పంపించుకోవాలి. చిరునామా మరొకసారి, ద డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ ఎన్విపి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ మోదీపురం మీరట్ ఉత్తరప్రదేశ్, ఈ చిరునామాకు మీ దరఖాస్తులు పంపించుకోవాలి. ఆన్లైన్లో మీ దరఖాస్తులు, ఇతర సమాచారం కోసం www.recruitments-v-puat.in అనే వెబ్సైట్ చూడవచ్చు. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.recruitments-v-puat.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 3, 2026. ఆఫ్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 17, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం

0: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్స్ స్వాగతం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ మద్దినాల కోటేశ్వరరావు గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874 ఇది ఎస్టేట్ కోడ్, 295038, మరొక నెంబరు 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకొనగలరు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ రెడీనెస్ తో ధనలక్ష్మి. హలో అంటూ మనతో లైన్లో ఉన్నారు. హలో సార్. హలో అండి, ఎవరు, ఎక్కడి నుండి? నమస్తే అండి. ఏ పాట కోసం కాల్ చేశారు? ఓకే అండి, మీకు నచ్చిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.

0: హలో అంటూ మనతో మరో శ్రోత ఉన్నారు. హలో, శుభోదయం అండి. ఎక్కడి నుంచి? బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెంకటేశ్వర్లు. ఏ పాట కోసం కాల్ చేశారండి? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవః సనాతనః.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో
2: సార్, నమస్కారం అండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఆ చిత్రం నుండి. ఓకే అండి, మీరు కోరిన పాట సార్? ఓకే, వేస్తానండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: మనతో ముచ్చటించడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుండి?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. నరేందర్ రెడ్డి గారు, ఏ పాట కోసం కాల్ చేశారండి?
1: లక్ష్మీ నరసింహ సినిమాలో మరుమల్లి జాబిల్లి అనే పాట కావాలి మేడం.
0: సరే అండి, ఓకే అండి, వచ్చేస్తుంది. మీరు కొరిన పాట వినండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హలో అంటూ మనతో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, ఎవరండి? శ్రీనుగారు, బాగున్నారా? బాగున్నామండి. ఏ పాట కోసం కాల్ చేశారండి? ఓకే అండి, వచ్చేస్తుంది, వినండి మీకు నచ్చిన పాట.

0: మీ మాటతో పాట ఫోన్ఇన్ లైవ్ ప్రోగ్రాం శ్రోతలు వింటున్నారు. మనతో పాటు మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుండి?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వెంగళ మండలం చీర్లవంజ గ్రామం నుండి. నా పేరు వేముల పరశురాం మేడం.
0: ఏ పాట కావాలండి?
1: ఏ సినిమా? నా పేరు రాముని నిచ్చిన రాముడు. అందులో నుంచి ప్రేమకు నీవే దేవుడు అని ఉంటుంది పాట, ఆ పాట వినిపిస్తాను.
0: ఓకే అండి, వచ్చేస్తుంది. మీరు కోరిన పాట వినండి.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
5: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి, ఎక్కడ నుండి?
6: నా పేరు దేవర్గడ్ నరసింహారావు మేడం, సంజయ్ నగర్, లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం.
5: ఏ సినిమా నుండి పాట కావాలండి?
6: వర్షతుకారంలో బలే బలే అందాలను సృష్టించేవారు పాట.
5: సరే అండి, వచ్చేస్తుంది, వినండి.

0: ఎవరండి ఇక్కడ నుండి?
1: హలో నమస్కారం అండి. శుభోదయం.
0: శుభోదయం అండి. ఎవరు?
1: విజయవాడ నుంచి హిమవంత్ కుమార్.
0: ఏ పాట కోసం కాల్ చేశారండి?
1: పాట ఉంది కదా, ఆ పాట మంచి పాట.
0: ఓకే అండి.
1: మూగ మనుషుల్లో
0: వేస్తున్నామండి, మీకు నచ్చిన పాటను వేస్తున్నాను, వినండి.

0: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
3: మనతో పాటు మరో కాలర్ ముచ్చటించడానికి రెడీగా ఉన్నారు. హలో అండి.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి? స్వరూప గారు, మీరు బాగున్నారండి? బాగున్నామండి. ఏ పాట, ఏ సినిమా కోసం కాల్ చేశారు? ఓకే అండి, మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు. మీకోసం పాట వస్తుంది, వినండి.
4: థ్యాంక్ యూ మేడం.

0: మనతో హలో అంటూ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడ నుండి?
1: శ్రీకాకుళం మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు మేడం.
0: వెంకటరాములు గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఏ సినిమా, ఏ పాట అండి?
1: పసువాడి ప్రాణ సినిమాల నుంచి పసువేలో కన్యాకుమారి అన్న పాట వినిపించండి.
0: సరే అండి, వచ్చేస్తుంది.
1: అందరి కోసం మేడం ఈ పాటలు.
0: ఓకే అండి, ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది అండి, వినండి.
1: చేపలు అంటూ పోకుండా పిల్లకాడే ఉండి వేడివేగా చేసుకుంటూ పరిశుభ్రత ఉండి పాటించాలని కోరుకుంటున్నాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేసింది, వినండి.

0: హలో అంటూ మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి? రాంబాబు గారు బాగున్నారండి? బాగున్నానండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి? ఓకే అండి, మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో అంటూ మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: నా పేరు బాబుచారి మేడం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం.
0: బాబుచారి గారు బాగున్నామండి. మీరు బాగున్నారా? ఏ సినిమా నుండి సార్ మీకు పాట?
1: ఈరోజు ఆనంద నిలయం చిత్రం నుంచి గంటసాల బాబు పాట. పది మందిలో పాట పాడిన పాట.
0: ఓకే అండి, వచ్చేస్తుంది. మీరు కోరిన పాట వినండి.

0: మనతో ముచ్చరించడానికి మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో
1: హలో
0: హలో, ఎవరండి? నాగమణి గారు బాగున్నారండి? ఏ చిత్రం నుంచి పాట కావాలండి? బోనాల పండుగ ఉందని ఈ పాట కోరుతున్నారండి? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో అంటూ మనతో మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో అండి.
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం పరమేశాల నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు మీకు?
1: ఈరోజు సినిమా పేరు ఠాకూర్ సినిమాలో నుంచి.

0: మరో శ్రోత మనతో ముచ్చరించడానికి రెడీగా ఉన్నారండి. హలో అండి.
1: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: ఎవరు, ఎక్కడి నుండి?
1: మేడం, నా పేరు పున్నం చందర్. నేను పాల్వంచి నుంచి మాట్లాడుతున్నాను.
0: సరే సార్, మీకు ఏ పాట నుంచి, ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: పౌర్ణమి సందర్భంగా గురువులందరికి ముందు నమస్కారం అండి. వారందరికి అంకితం ఇస్తూ ఒక సాయిబాబా పాట వేయండి.
0: ఓకే అండి. శ్రీ సిరిడి సాయిబాబా మహాచం చిత్రం నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ మద్దినాల కోటేశ్వరరావు గారు. మీకు నచ్చిన పాటను, మీరు కొన్న పాటను ఇంతవరకు మీకు అందించిన నేను ధనలక్ష్మి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగాన శీర్షికన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి శివరామరాజు చిత్రం నుంచి పాటలు వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ. సాహిత్యం అందించారు కులశేఖర్. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వినండి సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి శివరామరాజు చిత్రం నుంచి పాటలు.

మరింతవరకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి శివరామరాజు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, ఉదిత్ నారాయణ, శంకర్ మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి గజిని. ఈ చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర బృందం పాడిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిల
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: సదా మీ సేవలో ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ, ఉషా ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. ఆహ్వానం ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన ఈ పాటను.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు భవనచంద్ర సాహిత్యానికి చిన్నరాయుడు చిత్రం నుండి.
1: దిష్టి, మనిషి దిష్టి, మాను దిష్టి, తల్లి దిష్టి, చెల్లి దిష్టి, అసలు దిష్టి, కొసలు దిష్టి, కాటుగల కరగని

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం గుండమ్మ కథ.

బుల్లెమ్మ బుల్లోడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. పాటకు రచన రాజశ్రీ, సంగీతాన్ని అందించారు సత్యం.

రచ్చ చిత్రం నుండి రాహుల్ నంబియార్ చైత్ర పాడిన ఈ పాట వినండి. పాటకు రచన భువనచంద్ర, సంగీతాన్నందించారు మణిశర్మ.

మనోజ్ చిత్ర పాడిన పాట రాజా చిత్రం నుండి వినండి. పాటకు రచన సిరివెన్నెల, సంగీతాన్ని అందించారు ఎస్ఏ రాజ్కుమార్.

వేటూరి రాసిన పాటకు సంగీతాన్ని సమకూర్చారు చక్రవర్తి. 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట వినండి.

వయసు పిలిచింది ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు రచన వేటూరి, సంగీతాన్ని అందించారు ఇళయరాజా.

0: మంచి చోటే మనకు కుదిరిందిలే.
1: పాడి పంటలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినండి. ఈ పాటకు రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న పాట నందమూరి రాజా శైలజ పాడిన పాట, చిత్రం పల్లెటూరి మునగాడు. ఇప్పుడు వినండి పక్కింటి అమ్మాయి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పాటకు రచన వేటూరి, సంగీతాన్ని అందించారు చక్రవర్తి.

ఇప్పుడు వినండి, రాజు సీతారాం సుశీల కలిసి పాడిన పాట, చిత్రం సింహాసనం. ఈ పాటకు రచన వేటూరి, సంగీతాన్ని అందించారు బప్పి లహరి.

ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో పురుగుల నివారణ ఇంకా వంగసాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಮೇರಾ ಜೂತಾ ಹೇ ಜಪಾನಿ, ಪಟಲೂನ್ ಇಂಗ್ಲಿಸ್ತಾನಿ, ಸರ್ ಪೆ ಲಾಲ್ ಟೋಪೀ ರೂಸಿ, ಫಿರ್ ಭೀ ದಿಲ್ ಹೇ ಹಿಂದೂಸ್ತಾನಿ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరింతవరకు ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination, prevention of unfair means, amendment bill 2026, as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in Council of States, that is Rajya Sabha, accordingly.

0: supplementary list of business for today has been issued for taking up this bill for consideration passing.
1: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గవిట్, రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्रवाई 8:00 बजे तक के लिए स्थगित की जाती है.
1: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్దితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
3: With so much uncertainty and geopolitical crisis around the world, we even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
1: Bihar, Gujarat, Madhya Pradesh rashtralloni 3 assembly niyojakavargala upayennikalaku polling konasagutondi. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంచ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు

0: పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజిలాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్టపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్దిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్టంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచ్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు

చికిత్సా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వరుణయాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3 రోజుల పాటు వేద పండితులు అర్చకులు వరుణయాగం నిర్వహిస్తారు. తొలి రోజు వరుణయాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ గరిమా అర్గర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ అన్యూటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. 2025 జులై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మరిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈ రోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

కొసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగా ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సెలవు ప్రకటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నాన ఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.175

0: గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నానఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48013 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నిల్వ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 ఆగస్టు నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12 జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈ రోజు ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి అన్వేషణ నవలా పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు కృష్ణకుమారి.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు శ్రోతలకు నేను పరిచయం చేయబోయే నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి నవల అన్వేషణ. తెలుగు పాఠక లోకానికి సుపరిచితురాలైన గంటి భానుమతి గారి కళ నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. ఆంధ్రభూమి, నవ్య, ఈనాడు, స్వాతి పత్రికల్లో వీరి రచనలు ఆ రోజుల్లో అందరినీ ఉర్రూతలూగించేవి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగిన వీరు అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన శైలి, అనేక రకాల వ్యక్తుల మనస్తత్వాలు పరిశీలించి ఎన్నో కథలు, నవలలు రాశారు. సమకాలీన అంశాలు వీరి కథావస్తువులు. ఆఖరి ప్రయాణం, తప్పటడుగు, అన్వేషణ, ఆ ఇద్దరు, పడమటి గాలి, ఓతల్లి అంతర్మథనం, పడిలేచిన కెరటం, ఇలా ఇప్పటి వరకు దాదాపు 20 నవలలు, 12 కథా సంపుటాలు రచించిన వీరు ఎన్నో బహుమతులు, అవార్డులు తన ఖాతాలో జమ చేసుకున్నారు. 2023లో అమృతలత జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. మంచి సాహిత్యం అని దేనిని అంటాము అనే ప్రశ్న ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానికి సమాధానం ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. మంచి ఇతివృత్తం మనసుకు హత్తుకునేలా, మనసు కరిగించేలా సంభాషణలు, పాత్రల చిత్రీకరణ, ఇలా ఉంటే మంచి నవల అంటాం. అయితే ఇవన్నీ మనకి భానుమతి గారి రచనలో కనపడతాయి. వీటితో పాటు మనకి తెలియని ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా ఈ నవలలో పొందుపరిచారు భానుమతి గారు.

ఈ నవల విజయ అనే యువతి కథే అయినా ఆమె తండ్రి విశ్వనాథన్ది కూడా ప్రధాన పాత్రే. తల్లి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలనే విజయ అన్వేషణే ఈ నవల. ఈ నవల మొదలయ్యేది ఒక సంఘటనతో. బ్యాంకుకి వెళ్ళి డబ్బు డ్రా చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉందో లేదో అనే టెన్షన్తో వెళ్ళిన విజయ్కి తన అకౌంట్లో లక్షల డబ్బు డిపాజిట్ అయి ఉండటం చూసి షాక్ అవుతుంది. అంతకు కొద్ది రోజుల క్రితమే సవతి తమ్ముడు ఫోన్ చేసి, నాన్న వైజాగ్లో ఇల్లమ్మాడు, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆమెకి నిజంగానే తెలియదు. అక్కడ ఏవో రెండు పెట్టెలు ఉన్నాయట, ఆయన కావాలనే వదిలేసి ఉంటారు. నాకు వాటితో పనిలేదు, నీవు తెచ్చుకో అన్న సవతి తమ్ముడి మాటలతో వైజాగ్ వెళ్ళి పుస్తకాలు ఉన్న రెండు పెద్ద పెట్టెలు తెచ్చుకుంటుంది. ఏముంది ఆ పెట్టెల్లో? తండ్రి గురించిన ఆలోచనలు ఆమెను చుట్టుముట్టి గతంలోకి తీసుకువెళ్తాయి. క్లుప్తంగా నవలలోకి వెళ్దాం. విజయ్ తండ్రి విశ్వనాథ్ అమెరికాలో ఉంటాడు. తల్లి చనిపోతుంది. దాంతో విజయ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరుగుతుంది. వారు పెద్దవారు అయిపోయిన కారణంగా 18 సంవత్సరాల విజయ్ని విశ్వనాథ్ అమెరికా తీసుకెళ్తాడు. అయితే తండ్రితో అమెరికా వెళ్ళటం విజయ్కి ఇష్టం ఉండదు. దానికి తగ్గట్టే అక్కడ సవతి తల్లి, పిల్లలకి కూడా విజయ అంటే అయిష్టం. అక్కడ 6 నెలలు ఉంటుంది. ఆ 6 నెలలు ఇంట్లో ఒక పని మనిషిలాగే ఉంటుంది. ఆ సమయంలో ఆమె తాతగారి మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని ఆ రకంగా తనని మలుచుకుంటుంది. పరిస్థితులు నీకు నచ్చినట్లు లేకపోతే నచ్చినట్లు చేసుకోవాలి, జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. రచయిత్రి రాసిన ఆణిముత్యాలు వంటి ఈ మాటలు కథలోని విజయకే కాదు, నిజ జీవితంలో సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. విజయ అక్కడి అననుకూల పరిస్థితుల్లో తనకిష్టమైన సంగీతంలో సాంత్వన వెతుక్కుంటుంది. తండ్రి చాలా గొప్పవాడు, మంచివాడు అని తెలుసుకుంటుంది. అంతేకాదు అతనికి తనంటే వల్లమాలిన ప్రేమ అని అర్థమవుతుంది. విశ్వనాథ్ కూడా కూతురికి తన గురించి చెప్తాడు. తన అనారోగ్యం, తాను ఏ పరిస్థితుల్లో రేవతిని రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరిస్తాడు. కానీ తన మొదటి భార్య శిరీష గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. విజయ అనుకుంటుంది, అంతా రహస్యం. అమ్మ జీవితం ఓ రహస్యం, నాన్న ఓ ఇనప్పెట్టె. తాళం చూపోయిన ఇనప్పెట్లా ఉంటారు నాన్న, కాబట్టి అతని నుంచి ఏ సమాధానం రాదు. ఆమె అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాలో 4 నెలలు ఉండి తిరిగి ఇండియా వస్తుంది విజయ. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చూసిన ఒక సాధారణ వ్యక్తి విరాట్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తి ఆమె కోరుకున్న విధంగా ఉంటాడు. 2 పిల్లలు పుడతారు. విజయ సంగీతం టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలో తల్లి కోసం ఆమె అన్వేషణ తాత్కాలికంగా ఆగిపోయినా మనసు పొరల్లో అది అలాగే ఉండిపోతుంది. 2 సంవత్సరాలకి విశ్వనాథ్ అమెరికాలో ఉద్యోగం వదులుకొని విశాఖపట్నం వస్తాడు. తనకి ఇష్టమైన సాగర్ తీరంలో ఇల్లు కొనుక్కుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ విజయ తండ్రి దగ్గరికి వస్తూ పోతూ ఉంటుంది. సవతి తల్లి, సవతి తోబుట్టువులు ఈమెను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోదు. ఊహించని విధంగా సవతి తల్లి చనిపోతుంది. ఆస్తి విషయంలో రేవతి పిల్లలకి అసంతృప్తిగా ఉంటుంది. పిల్లలకి తండ్రి మీద అసలు ప్రేమ అనేదే లేదు అని తెలుసుకుంటుంది విజయ. అంతేకాదు రేవతి పిల్లలు ఇద్దరూ తల్లి బంగారం పంచుకుంటుంటే తన గురించి తండ్రి ఏమీ మాట్లాడకపోవటం విజయ్కి బాధ కలుగుతుంది. ఆమెకి తండ్రి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు, కానీ తండ్రి తన గురించి అసలు కనీసం ఆలోచన చేయలేదు అని ఆ సాధారణ యువతికి చాలా బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆమె కోరుకుంటున్నది తండ్రి ప్రేమ. ప్రేమను వ్యక్తపరిచే అంశాలలో ఆర్థిక అంశాలు కూడా ముఖ్యమే అనిపిస్తుంది. ఆమె మరణం తర్వాత విశ్వనాథ్ ఈ బంధాలకి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. విశాఖపట్నంలో ఉన్న ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు విజయ్ పేరు మీద ఆమెకి తెలియకుండా డిపాజిట్ చేస్తాడు. అయితే ఆ విషయంలో అతని 2వ భార్య పిల్లలకి కానీ విజయ్కి కానీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. తండ్రి ఇల్లు అమ్మేసి ఎటుపోయాడు, తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు, మరి ఎక్కడికి వెళ్ళాడు? వైజాగ్ నుంచి రాగానే విజయ తల్లి గురించి తెలుసుకోవటానికి ఆదూరు వెళ్తుంది. అక్కడ తల్లి గురించిన రహస్యం వీడిపోతుంది. విశ్వనాథ్ అమెరికా వెళ్ళాక శిరీష ఒక పెళ్లికి వెళ్ళగా ఆమె మీద 2 వ్యక్తులు అత్యాచారం చేస్తారు. అది అందరికీ తెలియటంతో అవమానంతో పిచ్చిదానిలా తయారై చివరికి ఆత్మహత్యాయత్నం చేయటం, దాని నుండి బయటపడినా

0: క్యాన్సర్ బారిన పడి మరణించడం అన్నీ తెలుసుకుంటుంది విజయ. తల్లి కథ విజయ గుండెల్ని పిండేస్తుంది. అమ్మమ్మ చెప్పినట్లు తన తల్లి సీతమ్మ వారే అనుకుంటుంది. యుగాలు మారినా తరాలు మారినా స్త్రీల పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు అని ఈ నవల చదివితే అర్థమవుతుంది. తల్లి గురించి రహస్యం తెలిసింది. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అన్వేషణ. తండ్రి పెట్టెలో ఏముందో చూస్తే అన్నీ పుస్తకాలే. వాటిని చూస్తూ ఉంటే ఒక డైరీ కనపడుతుంది. ఆ డైరీ విశ్వనాథ్ జీవితం. శిరీషకి జరిగిన అన్యాయానికి బాధపడవద్దు అని అమెరికా నుంచి తాను ఉత్తరాలు రాయటము, వాటికి సమాధానాలు రాకపోవటము, తనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావటము, నర్సుగా ఉన్న రేవతి తనకి చేసిన సేవలకి కృతజ్ఞతగా ఆమెను వివాహం చేసుకోవటం, అన్నీ అందులో ఉంటాయి. అయితే రేవతితో వివాహం అతని జీవితంలో విషాదం నింపింది. ఆమెకి ఇది రెండో వివాహం అని కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసినప్పుడు అతను చాలా బాధపడతాడు. సాధారణంగా స్త్రీలు భర్త వల్ల బాధలు పడుతుంటే అందరికీ సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీవాదులు సానుభూతి ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు అదే ఒక మగవాడు స్త్రీ బాధితుడు అయితే ఎవరికీ చెప్పుకోలేడు. అలాంటప్పుడు అతని మానసిక స్థితి దయనీయంగా ఉంటుంది. రెండవ భార్య రేవతి చేసిన మోసం, తన మీద ఆమె అజమాయిషి, అంతటి డాక్టరేట్ డిగ్రీ సంపాదించుకున్న ఆ విద్యావంతుడిని మానసికంగా ఒంటరివాడిని చేస్తుంది. రేవతి చనిపోగానే ఆమె ఫోటోలు చింపివేయటం ద్వారా ఆమె నుంచి తనకి విముక్తి కలిగింది అని విశ్వనాథ్ భావించినట్లు మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ డైరీలో అడుగడుగునా విశ్వనాథ్ అంతర్మథనం, ఆత్మ పరిశీలన కనపడతాయి. విశ్వనాథ్ తనకి తాను వేసుకునే ప్రశ్నలు నిజానికి రచయిత్రి సమాజంలోని ప్రతి ఒక్క మగవాడికి సంధించిన ప్రశ్నలే. శీలం విషయంలో ఆడవారికి ఒక నీతి, మగవారికి ఒక నీతి ఉంటాయా అని అతను ఆత్మ పరిశీలన చేసుకోవటం ద్వారా రచయిత్రి స్త్రీ పురుషుల మధ్య శీలానికి ఉండే ప్రాధాన్యతలో గల తారతమ్యం చక్కగా వివరించారు ఈ నవలలో. ఈ నవలలో మరో అంశం కర్మ సిద్ధాంతం. మన చేతుల్లో ఏమీ లేదు, అంతా ఆ సృష్టికర్త ప్రోగ్రామ్ చేసిన విధంగా జరుగుతుంది అని పదే పదే విశ్వనాథ అనటం అతని నిరాశావాదమా, చేతకానితనమా, లేక నిర్లిప్తత అని ఆలోచనలో పడతాం. మొత్తానికి అతనిలో మనకి ఒక తాత్వికుడు కనపడతాడు. ఎంతోమందిని అడిగి చివరికి తండ్రి ఆచూకీ కనుక్కోగలుగుతుంది విజయ. కోనసీమలోని ఆదూరిలో తండ్రి ఉన్నాడని తెలుసుకుని బయలుదేరుతుంది. అక్కడ తండ్రిని చూసిన విజయ ఎంతో ఆశ్చర్యపోతుంది. అమెరికాలో విశాఖపట్నంలోనూ అత్యంత ఆధునికమైనటువంటి భవంతుల్లో ఉన్న డాక్టర్ విశ్వనాథ్ మట్టి గోడలతో మట్టి నేలతో ఉన్న ఒక గదిలో ఉన్నాడు. కేవలం ఒక మంచం, తాటాకుల చాప, పుస్తకాలు, వీడియోలు ఇవే అతని ఆస్తి. తన పీహెచ్డీ చదువు, అమెరికన్ డిగ్రీలు, డాక్టర్ విశ్వనాథ్ ఇవన్నీ పోయి కేవలం విసన్నగా మిగిలాడు. తాను పుట్టిన ఊరు తనకి పవిత్ర స్థలం. గోదావరి సాక్షిగా ఆ ప్రాంతంలో వేదఘోషాలు, మంత్రాలు, ఉపనిషత్తులు మారుమోగుతూ ఉండేవి. కానీ ఆధునిక కాలంలో బలహీనపడిపోతున్న ఈ సంస్కృతిని, నాగరికతలోని ప్రాథమిక మూలాలు పూర్తిగా మట్టిలో కలిసిపోకముందే రక్షించుకోవాలనే ఉద్దేశంతో విశ్వనాథ్ తన జీవిత చర్మాంకం అక్కడే గడపాలని నిర్ణయించుకుంటాడు. అతనికి సాయంగా మరికొందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా అక్కడ చేరతారు. వారందరి ఆశయం ఒకటే, మారిన ప్రపంచాలు, మారుతున్న తరాల మధ్య వంతెన వేయటం. విశ్వనాథ్లో మనకి ఒక విద్యావేత్త, ఒక తండ్రి, సృష్టికర్త పేరుతో అన్నిటినీ సర్దుకుపోయే ఒక స్థితప్రజ్ఞుడు, చివరిగా ఒక సంఘ సంస్కర్త, వేదాంతి కనపడతారు. నవల పూర్తి కాగానే మనలో కూడా ఒక పరివర్తన కలిగించే నవల ఈ అన్వేషణ. పాత్రలు వెంటాడటమే కాదు, పాత్రలు వెనక మనం పరిగెడతాం. మనమేమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితి, ఒక అంతర్మథనం కల్పించేటువంటి నవల ఇది. ఎంత సంపాదించినా, ఎంత హోదా ఉన్నా, మన దేశం, మన సంస్కృతి మనతోనే ఉండాలి, ఉంటాయి, మన చివరి మజిలీ అవే కావాలి అనే సందేశంతో ఈ నవల ముగిస్తుంది. వారపత్రికలో బహుమతి పొందిన ఈ అన్వేషణ నవల ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
1: మీరింతవరకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారి అన్వేషణ నవలా పరిచయం విన్నారు. పరిచయం

కార్యక్రమంలో ముందుగా సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిదుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజకోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, లావణ్య, కుమారి వీరంతా గూడ్పుట్టాని చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీ అందరి కోసము గూడ్పుట్టాని చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత గృహలక్ష్మి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సంగం రాములు, జగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ భూతడ, సూరజ్ బలి వీరంతా గృహలక్ష్మి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన పాటను వినిపిస్తున్నామో వినండి.

కార్యక్రమంలో తర్వాత పూజ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. సతీష్ గారు, మీరు కోరిన పూజా చిత్రం నుండి పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత బుల్లెమ్మ బుల్లోడు ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. కొత్తగూడెం ప్రశాంతి నగర్ లక్ష్మీదేవుపల్లి మండలం నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అర్జున్, హేమంత్, భార్గవి మీ అందరి కోసము బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నామో వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కన్నవారి ఇల్లు ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, లోద్, భారతి, భరత్ మీరు కోరిన కన్నవారి ఇల్లు చిత్రం నుండి మీకోసము మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము. వినండి.
1: గడసరి అమ్మాయి నడుముక సన్నాయి, గడసరి అమ్మాయి నడు

0: కార్యక్రమంలో తర్వాత మంచి మనస్సులు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. రఘునాథపాలెం మండలము ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి. మీరు కోరిన మంచి మనసుల చిత్రం నుండి మీకోసము పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఏముండో

కార్యక్రమంలో తర్వాత కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైండ్స్ నుండి కే పున్నం చందర్, కార్తీక్ రాజు, సారంగపాణి, దాసరి శ్రీనివాస్, పి శ్రీనివాసరావు వీరంతా జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి మీకోసము జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత గండికోట రహస్యం చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలము న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, ప్రశాంత్ చారి, ఇంకా శ్రీనివాస్ చారి, సన్నీ చారి, ఇంకా వీరి గ్రామ ప్రజలు కోరుతున్నారని రాశారు. మీ అందరి కోసము గండికోట రహస్యం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తరువాత మంచి మనస్సులు ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటున్నారు. గోపాలపురం గ్రామము అశ్వపురం మండలం నుంచి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, కళ్యాణి, రవికిరణ్, రూప, సాంభాచారి, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషారత్నం, నరసింహాచారి, అనసూర్యమ్మ, మీ అందరి కోసము మంచి మనసుల చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తరువాత దళపతి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, పార్వతీబాయ్, చోటాపురన్ పాసి, ఎండి షాకీర్, షాహిజాది, మాలాబాయ్ కోరి, సుందర్రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు. మీ అందరి కోసము దళపతి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత శుభాకాంక్షల చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. గుండేటి వెంకట్రాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, కొట్టురాములు, లక్ష్మి.

తర్వాత శుభాకాంక్షల చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. గుండేటి వెంకట్రాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, కొట్టురాములు, లక్ష్మి, స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలము రాఘవాపురం నుండి కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా శ్రావణ సంధ్య ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి పెళ్ళీడు పిల్లలు ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

0: నా కోసమేమైనా చేస్తావా? కొండ నుంచి దూకమంటే దూకుతావా?
1: ఓ ష్యూర్.
0: సింగింగ్, డాన్సింగ్, వెడ్డింగ్
1: రెడీ?

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి పెళ్ళీడు పిల్లలు ఈ చిత్రం నుండి పాటలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని నాకు నచ్చిన పాట. స్వయంవరం సినిమా నుంచి ఆకాశమెందుకో పచ్చబడ్డది ఆ నడుమ ఒడ్డేమో.

నా పేరు బండారు త్రిమూర్తుల గుప్త. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో జానక్ గారు దీపు పాడిన పాట. గీత రచన రామజోగే శాస్త్రి, సంగీతం అనిరుద్ధ రవిచంద్ర. అమ్మా అమ్మా నే పసివాణమ్మా. ఈ పాటను అడగడంలో ఆంతర్యం, జానక్ గారు ఏ పాటలు పాడినా సరే అద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతమైన పాటల్లో ఇదొక మణిహారం లాంటి పాట.

నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటం ఫీడ్ బస్తి. నాకు నచ్చిన పాట చిత్రము జస్టిస్ చక్రవర్తిలోని చందమామా దిగివస్తిలోన ఇంటిలోన తలుపు మూసి దాచుకోనా.

నా పేరు కట్ల సతీష్ మాది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట ఆరో ప్రాణం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు.

చిత్ర, జిక్కి ఈ నలుగురు అతిరథులు పాడిన పాట విన్నావంటారా అబ్బాయి? ఈ పాట కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి, నిర్మలమ్మ, అలాగే బాలసుబ్రహ్మణ్యం బిడ్డ కూడా ఉంటుంది, వినీత్, వీళ్ళంతా ఒక జట్కా బండి మీద వెళ్తా ఉంటే ఈ పాట వింటా ఉంటే నిజంగా అసలు ఆ జట్కా బండి మీద మనం కూడా ప్రయాణం చేస్తున్నా అన్న అనుభూతి కలుగుతుంది.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనింది నుంచి. నాకు నచ్చిన పాట నీరాజనం నుంచి.

నాకు నచ్చిన పాట. నేను ఝాన్సీ జులుర్బాడ్ మండలం పాపకొల నుండి, శ్రీరామరాజ్యం చిత్రం నుండి. సీతా సీమంతం రంగరంగ వైభవములే. ఈ పాట ఆనాడు మనం సీతాదేవి సీమంతం చూడకపోయినా, ఈనాడు ఈ కాలంలో ఈ పాట మన కన్నులకు కట్టినట్టుగా ఆనందంగా పాడి వినిపించారు. అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

పాల్వంచ మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట వెంకటేష్ సౌందర్య నటించిన పవిత్ర బంధం చిత్రం నుండి. అపురూపమైన దమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత.

నా పేరు కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట నాగమల్లి మూవీ నుంచి, నాగమల్లి ఓ తీగమల్లి ఓ నీవే రాజకుమారి.

నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. డాక్టర్ నానారెడ్డి గారి సాహిత్యంలో పెండియాల నాగేశ్వరరావు గారి సంగీత డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట దానవీర సూరకర్ణ సినిమాలో ఉన్నది. చిత్రం పాయి బలారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం.

చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట మంచి మనిషి. ఈ సినిమాలో ఓహో గులాబీ బాలా అనే పాట.

నా పేరు జ్యోతి, సేతనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సుస్వాగతం సినిమాలో నుంచి, ఆలయానారతిలో ఆకరస్థితి మంటలలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగణం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, శ్రోతలు చిత్రగీతాలు వింటారు. సమయం సరిగ్గా 5 గంటలు దాటి 3:58. నువ్వే కావాలి చిత్రం నుండి శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాట వినండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి నువ్వే నువ్వే చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూను ఇంగ్లీస్తానీ సర్ పే లాల టోపీ రూసీ ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు: జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ఈరోజు ఆహ్వానించారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుండి తెలంగాణకు వరద జలాలు పోటెత్తడంతో జూరాల, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. వార్తల వివరంగా: ఫిన్లాండ్, జర్మనీలలో విద్యా పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేవలం డిగ్రీల కన్నా విద్యా నైపుణ్యాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నారు. చారిత్రాత్మక సంస్కరణలు, ఆర్థిక ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
1: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలుగుకల్లోళ్ళు ఎవరున్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరున్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, అదే మేనిఫెస్టో.
0: ఉపాధ్యాయ నియామకాలు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఏ అప్గ్రేడ్ వంటి తమ ప్రభుత్వ విద్యా విధాన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల అభివృద్దిపై దృష్టి సారించాలని, డిసెంబర్ నాటికి క్లస్టర్ ఆధారిత ప్రణాళికను ప్రతిపాదించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చడానికి సంసిద్ధులై ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. వార్షిక అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను లోక్భవన్లో కలిసి ఈరోజు ఆహ్వానించారు. ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేష్ కుమార్ శర్మ రచించిన ఫుట్ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్, మెమోరియల్స్ ఆఫ్ ఏ ఫారెస్టర్ అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. కాగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి ఇతర ప్రముఖులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు. కాగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ వరకు హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని బార్లు, వైన్ షాపులు, కళ్ళు, మధ్యాహ్నం దుకాణాలు మూసి ఉంచాలని నగర్ కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిబంధన స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లోని బార్లకు వర్తించదు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, రుతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు, అన్ని శాఖల బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రోదొండ మండలంలో 1,25,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి మొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి ప్రాజెక్టును ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇందిరమిళ్లను మంజూరు చేయడం, 72,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, మరో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రాష్ట ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ తయారీ రంగాల్లో సహా కీలక రంగాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ

0: 1,22,655 కోట్ల ఎగుమతులు జరిపిన విషయాన్ని జాజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
1: ఇక్కడ ఫండ్లు కావాలంటే 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం, ఇక్కడ భూమి పూజ కూడా చేసి పనులు ప్రారంభం, ఇక్కడ డిజైన్ సరిగా లేదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అధికారులు డిజైన్ చేంజ్ కోసం వారు సమయం తీసుకున్నారు. డిజైన్ చేంజ్ అయిన తర్వాత ఈ కల్వర్ట్ కూడా నిధులు ఆల్రెడీ నేను నగర అభివృద్ధిలో శాంక్షన్ చేయించడం జరిగింది. డిజైన్ వస్తేనే కాంట్రాక్టర్ ఈ పనులు కూడా పూర్తిగా చేశారు.
0: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన నీటి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం జలాశయం వైపు 77,352 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు అధికారులు 10 గేట్లను తెరిచారు. నీటి మట్టం మరింత పెరిగితే మరిన్ని గేట్లు తెరిచేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 38,140 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు 5 గేట్లను తెరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లినినా మాట్లాడుతూ
2: అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలతోటి అదే విధంగా గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు మనం కొంత అరికట్టవచ్చు. ముఖ్యంగా సఖీ టీమ్ వన్ స్టాప్ సెంటర్ వారు, మరి అదేవిధంగా మహిళా సాధికారత కేంద్రం DHEW వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్లాలి.
0: తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టానిపై సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జోన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉందని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే 0845527615 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తజికిస్తాన్ రాయబారి లుక్మౌన్ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ను సందర్శించి భారత్ తజికిస్తాన్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అక్కడి అరుదైన పర్షియన్ రాతపత్రులను తజిక్ భాషలో అనువదించాలని సూచించారు. ఉమ్మడి చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్తో ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లో గచ్చిబౌలి లో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ DGP సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AAPSCB ఆధ్వర్యంలో CASF నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆలస్యంగా నడుస్తున్న తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశే పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేసి తక్షణమే ఒక BT రోడ్డు కలవట్ నిర్మించాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. April 1, 2022 COVID-19 ఆంక్షల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి బట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలోని రగుడి జంక్షన్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 3,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నేతన్నల ప్రతిమలను స్థాపించారు. మెదక్ జిల్లాలోని హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.
1: సహాయ సంశోధన విధేయక రాజ్యసభాయాం విచారాధీన. దిల్లీ ఛాత్ర ప్రదర్శనే ద్రుత కార్యబలస్య ఆయుధవృత్తం సురక్షితం రక్షయితుం సర్వోచ్చ న్యాయాలయస్య ఆదేశః. మహారాష్ట్ర తెలంగాణ విదర్భ పశ్చిమ మధ్యప్రదేశ్ రాజ్యేషు అతి వృష్టిపరా రక్త సంచేతన ఉద్ఘోషిత ఋతు విజ్ఞాన విభాగేన. అపి చ గ్లాస్గో రాష్ట్రమండల క్రీడాసు భారతస్య కుంత ప్రక్షేపకాః నీరజ చోపడా రోహిత యాదవః యశ్వీర సింహశ్చ అంతిమ చరణే ప్రవిష్టవంతః. अथ वार्ताः विशदीकृत्य. संसदा राष्ट्रिय गौरव अपमान निवारण विधेयकः 26-2000 पारितः. गृहराज्यमन्त्रिणा नित्यानन्द रायेण संशोधनार्थम् अयम् विधेयकः

ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసార వివరాల్లో ఉదయం 5:55 స్వాగతమమ్మ దేశభక్తి గీతం వింటారు. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాతియా కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఫర్వేన్ సుల్తానా గారు. ఆరు గంటల 35 రైతు సమాచారంలో వయ్యారిబామ కలుపు మొక్క వివరాలు తెలుసుకుంటారు. 7:15 తిరిగి 7:45 సాయంత్రం 4:00 6:35 చిత్రగీతాలు. 7:30 విజయపదంలో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు గారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ఉదయం 8:35 సాయంత్రం 8:30 కిన్నెరలహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రసారం. 9:30 తిరిగి 3:30 ఏకచిత్రగానం. ఇక 12:10 శాస్త్రీయ సంగీతంలో భాగంగా అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జానపదాల్లో స్త్రీల పాత్ర పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429538. మరొక నెంబర్ 2950309. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:45 జానపద గేయాలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం వింటారు. మరొక అంశం వేరుశనగ సాగులో రైతు అనుభవాలు పరిచయం వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటా.

మీరింతవరకు జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా

0: తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగ నిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకుని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిలిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఎమిడాక్లోపిడ్ 600 FS తో విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం 15 జూన్ నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45 x 10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30 x 10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి, లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి, లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహావసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5 నుండి 2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచ్చికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినువును సాల పద్ధతిలో, కందిని భోజన పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.

0: చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య. గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు

0: జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. వార్తలోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణా మాంఛీలు, బస్తర్ చలాకీ ప్రతినిధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్టపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్టాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్టాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: గాన హో ఉస్కే సాత్ సాత్ రాష్ట్ర గీత కా భీ గాయన హో అబ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కే లియే సంపూర్ణ వందే మాతరం చాహియే.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కే కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన, ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్ నాలుగు మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: अपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. జావెలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో పురుగులు నివారణ ప్రసంగం వింటారు. మరొక అంశం వంగసాగు యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటారు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 అణాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో పురుగులు నివారణ గురించి ప్రసంగం వింటారు.
5: ముఖ్యంగా మనం ఇక్కడ ఎక్కువగా వేసుకునే పంట వరి. ముఖ్యంగా వరి ఎక్కువగా వేస్తున్నారు. దాని తర్వాత చూసుకుంటే పత్తి, మొక్కజొన్న, కంది, ఈ 3 పంటలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా తక్కువ ఏరియాలో కూరగాయలు, మిరప ఇలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే మేజర్ గా వేసేవి ఈ 4 పంటలే కాబట్టి ఈ 4 పంటల్లో వచ్చేటువంటి వివిధ రకాలైన పురుగులు వాటిని యాజమాన్యం చేసుకోవటం. ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే పురుగు కనబడంగానే దాన్ని స్ప్రే చేయటం, చంపటం అనేది ఒక పాత పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా మనం ఇంతవరకు కూడా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల నష్టాలు పోవటం, లాభాలు రాకపోవటం అనేది జరుగుతూ ఉంది. అలా కాకుండా పంటలో ఉన్నటువంటి పురుగుల్ని పూర్తిగా నివారించేద్దాం, పూర్తిగా పంటలోంచి తీసేద్దాం అనే భావం కాకుండా పురుగును కూడా బతకనిస్తూ అదే పంట నుంచి మనం ఎంత లాభాన్ని తీసుకోగలం అన్నదే మనకి ఇక్కడ ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం. పురుగుని బతకనివ్వాలి, దాంతోపాటుగా మనం కూడా బతకాలి. అంతేగాని పురుగును పూర్తిగా చంపేద్దాం, మనం ఒక్కలనే బతుకుతాం అనుకునేది కాదు. వరి విషయానికి వస్తే సాంబ మసూరి, సోనా మసూరి 1001, 1010 ఇవి ఎక్కువగా మన ఏరియాలో సాగు చేస్తున్నారు. జగిత్యాల రకాలు సాగు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కువగా ప్రతి రైతు కూడా వేస్తున్నది సాంబ మసూరి. సాంబ మసూరి దానికి ఉన్నటువంటి రకం, దాని నాణ్యత, నైపుణ్యత వాటి గురించి అని చెప్పి మన వాళ్ళు ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ సాంబ మసూరికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏంటి అంటే, ఒకటి ఎక్కువగా అగ్గి తెగులు వస్తుంది, అదేవిధంగా సూటిదోమ పురుగులు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాండం తొలిచే పురుగు అనేది ఒకటి. రెండోదేమో ఆకు చెట్టు పురుగు నామ అంటాం. మూడోది దోమపోటు. దోమపోటు అంటే సుడిదోమ అని అంటాం. దానివల్ల మనకి అక్కడక్కడ మచ్చ మచ్చలుగా చనిపోవటం, ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అలా పక్కలకి పాకుంటా చనిపోవటం అని జరుగుతూ ఉంటుంది. ఈ 3 కూడా వరిలో మన ఏరియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేమీ పురుగులు లేవు. తెగుళ్ళు అయితే కొద్ది గొప్ప ఉన్నాయి, కానీ పురుగులు అయితే మాత్రం ఇవే ఉన్నాయి. దీనికోసం పురుగు కనబడినాడు మనం పురుగు మందులు వేసుకోవటం అన్నదే కాకుండా ముందు నుంచే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే, ముఖ్యంగా మొక్కకిచ్చే ఆహారాన్ని బట్టి మొక్కకి మనం ఏమైతే ఎరువులు వేస్తున్నామో, ఏ రకమైనటువంటి ఆహారం ఇస్తున్నామో అన్న దాని మీద ఈ పురుగులు ఆశించడం అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మామూలు వరి సాగు గురించి మాట్లాడుకున్నట్టయితే నారుమడి నుంచి నారును మనం పొలంలోకి తీసుకెళ్తాం చూసారా, ఆ తీసుకెళ్లటానికి ముందుగానే నారుమడిలోనే కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వరి విషయంలో విత్తనం వేసుకున్న తర్వాత విత్తనం మొలకెత్తిన 20-21 రోజులు మనం నారును తీసుకెళ్లి పొలంలో నాటుకోవాలి కాబట్టి సుమారు 14 నుంచి 15 రోజులు, అంటే వరి మొక్కలు విత్తనం నాటుకున్నటువంటి 2 వారాల్లో మనం నీళ్లు కట్టి ఒకసారి అందులో కార్బోఫెరాన్ 3G అంటాం. కానీ మనం ఎక్కువగా వాడేది ఏముంటది, 4-8 గుళికలు వాడతారు. వాసన వచ్చే గుళికలు, వాసన వచ్చే గుళికలు వాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప వాసన రాని గుళికల్ని ఎవరు ఎక్కువగా వాడరు. ఎందుకంటే గుళికలు వాసన వస్తున్నాయి కాబట్టి ఆ వాసనకి పురుగులు చచ్చిపోతాయి, ఇందులో వాసన రావట్లేదు కాబట్టి ఏమీ లేదనేది ఒక ఆలోచన. కానీ ఆ మందు వాసన రాకుండా ఉన్నంత మాత్రం పనిచేయదని కాదు. కార్బోఫెరాన్ 3G గుళికలు అంటే 3G అంటాం, 3% పవర్ ఉన్న గుళికలు అవి. అవైతే సుమారు ఎకరాకు కావాల్సిన నార్మల్ ఉంటుంది కదా, అది మనం 5 సెంట్లలో వేసుకోవాలి. ఈ 5 సెంట్లకు గాను 700 నుంచి 800 గ్రాములు అంటే 1 కేజీ కంటే తక్కువ, 1/4 కేజీ సరిపోతుంది. 1/4 కేజీ గుళికల్ని ఒక 5 సెంట్ల నారుమడిలో కనుక ఒకసారి వేసి పొలంలో ముందుగానే నీళ్లు కట్టుకుని ఆ నీరు బయటకు వెళ్ళిపోకుండా కనీసం 2 రోజులు కానీ 24 నుంచి 48 గంటలు అంటే 1 రోజు నుంచి 2 రోజులు పొలంలో నీరు నిలబడాలి. నిలబడినట్టయితే ఏమవుతుందంటే మనం వేసినటువంటి గుళికలు ఆ నీటిలో కరిగి, కరిగిన తర్వాతను

వేళ ద్వారా మొక్క తీసుకోగలుగుతుంది. అలా మొక్క తీసుకున్నట్టయితే మొక్క అంతా కూడా విషం అవుతుంది. 14 రోజులు 15 రోజులు వేసింటే మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం వేసినటువంటి విషము అంటే ఈ మందు గుళికలైతే ఏవైతే వేసామో అవి మొక్కలోకి వెళ్లి మొక్క మొత్తం కూడా విషం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆ మొక్క ఏదైతే మందుని తీసుకుందో ఆ నారుని మనం 20 రోజులు 21 రోజులు వయసు ఉన్నప్పుడు వాటిని పీకి మనం తీసుకెళ్లి పొలంలో నాటుకోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి పురుగులు ముఖ్యంగా ఈ సుడిదోమ లాంటిది ఆశించకుండా జాగ్రత్త పడచ్చు. ఇది ఒక రకమైన తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అదే మనం నాటుకున్న తర్వాత కనుక పొలం మొత్తానికి వేయాలంటే 12 కేజీలు కావాలి. అదే కనుక నార్మల్లో వేయాలంటే 1 కేజీ సరిపోతుంది. అంటే ఎంత తేడా వస్తుంది చూడండి. 12 కేజీలు కొనడానికి 1 కేజీ కొనడానికి చాలా తేడా వస్తుంది. అయితే నారుమడిలో వేసినంత మాత్రాన మళ్ళీ మనం పొలంలో వేయకుండా అయిపోతుందంటే కాదు. కానీ ఇది ఎలాంటిదంటే టీకా మందు లాంటిది. చిన్నపిల్లప్పుడు ఒక్క టీకా ఒక చుక్క వేసుకుంటే జీవితాంతం పోలియో రాకుండా ఉంటుంది. ఒకసారి పోలియో వచ్చిన తర్వాత మనం ఏం చేసుకున్నా పోలియో అయిపోదు. అలాంటి ఏంటంటే మొదట్లో కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆ మొక్క జీవితాంతం కూడా బాగా ఉంటుంది. అందుకని మొదట్లోనే మనం జాగ్రత్తగా మొక్క దృఢంగా పెరిగేటట్టుగా చూసుకోవాలి, పురుగులు ఆశించకుండా చూసుకోవాలి.

స్థలాల్లో వేయకుండా అయిపోతుందంటే కాదు. కానీ ఇది ఎలాంటిదంటే టీకా మందు లాంటిది. చిన్నపిల్లప్పుడు ఒక్క టీకా ఒక చుక్క వేసుకుంటే జీవితాంతం పోలియో రాకుండా ఉంటుంది. ఒకసారి పోలియో వచ్చిన తర్వాత మనం ఏం చేసుకున్నా పోలియో పోదు. అలా అనమాట ఇది ఏంటంటే మొదట్లో కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆ మొక్క జీవితాంతం కూడా బాగా ఉంటుంది. అందుకని మొదట్లోనే మనం జాగ్రత్తగా మొక్క దృఢంగా పెరిగేటట్టుగా చూసుకోవాలి, పురుగులు ఆశించకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 20 రోజులు 21 రోజులు వయసులో ఉన్నప్పుడు మనం నారును పీకి నారు కట్టలు కడతారు. నారు కట్టలు తీసుకుని మన పొలం దమ్ము చేసుకుని దమ్ము పొలంలో నాటుకోవడానికి తీసుకెళ్తాం. ఈవేళ నారు పీకి రేపు నాటుతాం. ఎప్పుడైనా కొన్నిసార్లు పరిస్థితి అర్జెంట్ అయినప్పుడు నుండి ఆ పక్క నా పీకి ఈ పక్క నాటుతా ఉంటారు. కానీ ముందు రోజు నారు పీకించుకోవడం, రెండో రోజు నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ నారు పీకిన తర్వాతను నారు కట్టలను గనక మనం క్లోరిపైరిఫాస్ మందు అంటే మీరు దర్శబానని కొరవానని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఆ మందు కలిపినటువంటి నీళ్లలో గనక ఈ నారు కట్టలను ముంచినట్లయితే, కట్టాలంటే మొత్తం ముంచనవసరం లేదు, వేళ్లు ముంచాలి. దీనికోసం కూడా ఒక చిన్న పద్ధతి ఉంది. నారుమడిలో అంటే నారు పీకిన తర్వాత కట్టలు కడతాం కదా, కట్టలు కట్టిన తర్వాత ఒక సెంటు జాగా తీసుకోవాలి. దాంట్లో ఏదైనా పాలిథిన్ షీట్ లాంటి వేసినట్టయితే మనం అందులో నీళ్లు కట్టి ఒక సెంటు జాగాలో పాలిథిన్ షీట్ వేసి చుట్టూతో గట్టు కడతామండి. గట్టు కట్టినట్టయితే సెంటు మణి తయారవుతుంది. నీళ్లు పట్టినట్టయితే అవి సుమారు 100 లీటర్లు ఆ పైబడి ఉంటాయి. అందులో 1 లీటర్ ఈ క్లోరిపైరిఫాస్ మందు పోసేయాలి. అందులో ఈ కట్టలు మనం రేపు ఏవైతే నాటుకోవాలనుకుంటున్నామో ఆ కట్టలను మొత్తం అందులో బాగా వరుసంగా అమర్చేయాలి. అమర్చినప్పుడు ఇంత ఎత్తులో ఉన్న నీళ్లలో మొత్తం ఈ మందు కలిసి ఉంటుంది. ఈ కలిసిన మందుని పీకిన నారు కట్టలు పెడతాం కదా, ఇవి వేరు ద్వారా మందుని తీసుకుని మొక్క అంతా కూడా విషమవుతుంది. 14 రోజులప్పుడేమో ఒకసారి గుడుకులేసుకున్నాము, మళ్ళీ 21 రోజులు 25 రోజులప్పుడు పీకిన తర్వాతను దర్శనం మందు కలిపినటువంటి నీళ్లలో మనం ఈ కట్టలని పెట్టుకుని ఆ కట్టలను తీసుకెళ్లి 2 రోజు మనం గనక నాటుకున్నట్టయితే ఈ కట్టల్లోనికి మందు తీసుకొని పడుతుంది. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పరిస్థితుల్లో మనం గనక కుదరక గానీ రైతులు పొలాల్లో వల్లగాక గాని వీలుగాక గానీ చేయలేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ మనం నాటుకున్న తర్వాత పిలకలు వేస్తున్న దశలో ఇంకొకసారి మళ్ళీ గుళికలు, అప్పుడు కూడాను కార్బోఫెరాన్ 3G గుళికలు వేయండి. 4-8 గుళికలు అంటాం కదా, ఆ 4-8 గుళికలు కానీ అదే 10G మీరు వాడే వాసన వచ్చే గుళికలు, వాసన రాని గుళికలు. వాసన వచ్చే గుళికలను మాత్రం ఎక్కువగా వాడకూడదు. ఈ వాసన వచ్చే గుళికలు అనేవి వాసనతో పాటుగా విషం కూడా ఎక్కువ శాతం ఉంటుంది అందులో మందు. ఆ మందు ఎక్కువగా ఉండటం వల్ల మనకి భూమిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పురుగులు, ఎరలు, అదే వానపాములు అంటాం కదా ఎరలు, ఇవి చచ్చిపోవడమే కాకుండా వాడినటువంటి పొలంలో ఈ రైతులు వాళ్లకు కూడా నష్టం జరుగుతుంది. అదేవిధంగా వాతావరణం అంతా కూడా వాసన రావటం, నీళ్లంతా కలుషితం అవటం, భూమి కలుషితం అవటం, ఈ రకంగా అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. అయితే ఈ నష్టాలు వాసన వచ్చే గుళికలు, వాసన రాని గుళికలు వాడినప్పుడు కూడా ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే దాంట్లో బాగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 ఎకరానికి కావాల్సిన నారుకట్లు కనుక మనం మందులో ముంచాలి అంటే 1 లీటర్ మందుతో సరిపోతుంది. దానివల్ల మనకి 20 నుంచి 25 రోజుల వరకు పొలంలో కాండం కొలిచే పురుగు గానీ ఆకు చెట్టు పురుగు గానీ ఏవి రాకుండా పొలాన్ని మొదటి దశలో ఆపుకోగలుగుతుంది. నాటిన 25 రోజుల తర్వాత మనకి పిలకలు పెడతా ఉంటదో, పిలకలు పెడుతున్న వయసులో మరోసారి గుళికలు వేసుకోవటం చేయాలి. ఈ గుళికలు కనుక వేసుకున్నట్టయితే మనకి పంట ఇంకొక నెల 15 రోజుల వరకు కూడాను పంట పైన ఈ దోమపోటు ముఖ్యంగా సుడిదోమ రాకుండా ఇది కాపాడుతుంది. ఇవి చాలా మామూలుగా రైతులు చేసుకునేది. ఇంకోటి ఏంటంటే ఏదైనా పరిస్థితుల వల్ల మనం నారుమడి వేసుకున్నాము, వర్షం రాలేదు, లేదా కాలువ కింద పెట్టుకున్నాము, కాలువలు కనుక లేట్ అయినాయి, ఏదైనా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం నాట్లు ఆలస్యంగా వేస్తాం. బోర్ల కింద అనుకోండి, బోరు కాబట్టి ఇక కరెంట్ ఉంటుంది, వేస్తారు అయిపోతుంది. కానీ చెరువుల్లో కానీ లేకపోతే వర్షాధారం కానీ అయినప్పుడు నారు మనకి అనుకున్నా సరే 20 రోజులు 25 రోజులు నాటలేక 30 రోజులు 35 రోజులు 40 రోజులు అయిపోయిన నారును కూడా నాటుతూ ఉంటారు. అలాంటప్పుడు ముఖ్యంగా ఈ నారు కట్టలు కట్టిన తర్వాత చిగుళ్ళు ఉంటాయి, ఆ నారు చిగుళ్ళనేమో తుంచేయాలి. నారు చిగుళ్ళను తుంచి పారేసేసి ఆ మిగిలినటువంటి నారును తీసుకెళ్లి కనుక మనం నాటుకున్నట్టయితే ఈ కాండం దొలిచే పురుగు అనే ఒక పురుగు ఉంది, మూగు చంపే పురుగు లేకపోతే తెల్లకంకి అని పిలిచే పురుగునే కాండం దొలిచే పురుగు అంటాం. ఈ కాండం దొలిచే పురుగు తాలూకా గుడ్లు ఆ ఆకు చివరి భాగంలో పెడతాయి. అంటే నారు కట్టలతో ఒక చివరిని కనుక తుంచి పారేసేసి ఈ నారుని కనుక నాటుకున్నట్టయితే మనం నారుమడిలో ఎప్పుడైతే ఆలస్యమైందో ఆ కాండం దొలిచే పురుగు అనేది అక్కడ ఆగలేక ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. అందుకని ఇది కట్ చేసేసినట్టయితే ఈ పైన ఉన్నటువంటి చిగుళ్ళు కనుక తీసేసినట్టయితే ఆ పురుగు ఎప్పుడు కూడా చిగురు మీదనే గుడ్లు పెట్టే గుణం ఉంటుంది దానికి. అందుకని ఆ చిగుళ్ళు తుంచేసి నారుని తీసుకెళ్లి మనం నాటుకోగలం కూడా అవసరం. దీంట్లో మనం పెద్దగా ఖర్చు పెట్టేది ఏం లేదు, నారు కట్టలు తీస్తాము, నారుని తీసుకెళ్లి నాటుకుంటాము. కాకపోతే చేయాల్సింది ఏంటంటే ఆ చిగుళ్ళను తుంచడం అనేది చాలా అవసరమైనటువంటి పని. ఇక్కడ ఈ రకంగా 1 నారుమడిలో గుళికలు వేయటం, 2 నారు కట్టల్ని మందులో ముంచుకొని నాటుకోవటం.

ఏమోను రసాయనిక ఎరువులను ఎక్కువగా నారుమడిలో వేయకూడదు. రసాయనిక ఎరువులు అంటే యూరియా గాని లేకపోతే ఈ పొటాషియల్ గాని లేకపోతే 20-25 కాంప్లెక్స్ యూరియా ఇలాంటివి మనం నారుమడిలో వేయకూడదు. ముఖ్యంగా రైతుల్లో ఒక అపోహ ఏంటంటే నారు పీకడానికి ముందు రోజు గాని ఆ ముందు రోజు గాని ఎరువేస్తారు. ఎరువేసినట్టయితే బాగా నల్లగా పెరుగుతుందని తర్వాత నువ్వు మెత్తగా ఊడుతుంది అని చెప్పి ఎక్కువగా నాడుతూ ఉంటారు. అలా వేసినట్టయితే కొత్త వేళ్లు రావటం, మనం పీకటం, పీకిన తర్వాత మళ్లీ తీసుకెళ్లి మనం అక్కడ పెట్టేటప్పుడు ఈ వేరు ఒత్తిడి గురవటం, దానివల్ల మొక్క ఆనుకోవడానికి అంటే తొందరగా ఎస్టాబ్లిష్ అవడానికి టైం ఎక్కువగా పడుతుంది. అంతేకాకుండా నారుమడిలో గనక మనం ఎరువేసినట్టయితే మొక్కలో ప్రోటీన్ శాతం అంటాం మాంసకృతులు బాగా ఎక్కువయ్యి నారు మాకు నల్లగా కనిపిస్తుంది. మనకి ఆకుపచ్చ రంగులో ఉండదు, నలుపు రంగులో ఉంటుంది. అలా నల్ల నాకుపచ్చలో ఉన్నప్పుడు ఎక్కువగా మనకు దోమపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సాంబ మసూరి, సోనా మసూరి వేసుకునే రైతులు ఉన్నారు. సాంబ మసూరిలో మాత్రం నత్రజన్ సంబంధమైన ఎరువులు అంటే యూరియా సంబంధమైన ఎరువులు కనుక ఎక్కువ కనుక వాడినట్టయితే మీకు దోమపోటు ఎక్కువగా వస్తుంది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మన ఏరియాలో నేను నాకు ఎక్కడ కనపడలేదు ఎవరు పాటించని పద్ధతి ఇంకోటి ఉంది ఇక్కడ. ఏంటి, ప్రతి 5 అడుగులు 6 అడుగులు నాటుకున్న తర్వాత 1 అడుగు వెడల్పులో కాలిబాటలు వదలమని చెప్తాం మేము. ఇదంతా మా వల్ల కాదు సార్, చాలా కష్టము అన్నట్టుగా రైతులు ఏమని పాటించట్లేదు. కానీ దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయట్లా, మొత్తం నాటించేసేయండి. మొదటే పొలం మొత్తం నాటేసేయండి. నాటేసిన తర్వాతను నాట్లు ఇవాళ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ అటు నుంచి ఇటు తాడు పెట్టుకుని అక్కడి నుంచి ఒక ఆయన స్టార్ట్ అవుతారు, ఇటు నుంచి ఒక ఆయన స్టార్ట్ అవుతారు. ఈ దారిలో ఉన్నటువంటి మనం నాటినటువంటి నారును పీకి ఇటేపు నాటుకుంటే కనుక వెళ్ళిపోతే 2 తాళ్ళు కడితే బాగానే ఉంటుంది. 2 తాళ్ళు కాకుండా 1 తాడు కట్టినా సరే మనకు వస్తుంది. అంటే 1 తాడు కట్టాం కదా, 1 తాడు కట్టి ఆ తాడు కిందను ఇటు అటు 2-3 నారు మొక్కలు వస్తాయి కదా, ఆ మొక్కలు పీకి ఇటు తిట్టు నాటుకుంటే యూనిట్ నుంచి వస్తాడు, ఆ గట్టి నుంచి ఆయన వస్తాడు. ఇద్దరు ఒక దగ్గర కలుస్తారు కదా, కలిసినప్పుడు దారి తయారైపోతుంది. ఖచ్చితంగా పక్కాగా మనకి ఇంత దారే కావాలి అనుకుంటే 2 తాళ్ళు కట్టుకోవడం చాలా మంచిది. 2 తాళ్ళు కట్టుకోవడం, 2 సార్లు కర్రలు పెట్టడం ఇదంతా కొద్ది కష్టం కాబట్టి 1 తాడు 2 మనుషులతో అది చేసుకోవచ్చండి. దానివల్ల ఏమవుతుందంటే పొలంలో 6 అడుగుల తర్వాత ఒకసారి కాలిబాటు వస్తుంది. ఈ కాలిబాటు రావడం అనేది మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాలిబాటు వల్ల మొక్కల మధ్యలో గాలి తగలడానికి అవకాశం ఉంటుంది. శ్రీవరిలో ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, 25 సెంటీమీటర్ల కంటే ఇంచుమించుగా 1 అడుగు దూరంలో నాటుతాం. కానీ ఇక్కడేంటి, మనం 15 సెంటీమీటర్ అంటే 6 అడుగు కూడా ఉండదు మనం మామూలుగా నాటే పద్ధతి. అలా 6 అడుగుల తర్వాత ఒకసారి మనం కాలిబాటు వదిలినట్టయితే ఆ కాలిబాటు నుంచి మనం వెళ్లి కలుపు తీసుకోవడానికి కానీ ఎరువులు వేసుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు ఉండటం వల్ల ఎండ తగలడానికి కానీ లేకపోతే గాలి తగలడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సుడిదోమ ఎక్కువగా రాకుండా మనం యాజమాన్యం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇవి ఏ పద్ధతులు కూడా మనం ఒకవేళ పాటించలేకపోయినట్లయితే, ఏదైనా పరిస్థితులు వల్ల మనం పాటించలేకపోయాం, ఈ కాలిబాటలు తీసుకోలేదు, గుళికల్ని కూడా వేసుకోలేదు, అయినప్పటికీ కూడా పురుగులు వస్తున్నాయి అనేటట్టుగా ఉన్నట్టయితే, మన ఏరియాలో కాండం దొల్చే పురుగు ఈ ఆకు చుట్ట ఎక్కువగా వస్తాయి మొదటి దశలో, ఈ రెండింటి కోసం మాత్రం మీరు లింగాకర్షణ బుట్టలు దొరుకుతున్నాయి. అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టినంత మాత్రం అంటే మనం ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, ఈ ఫెరమోన్ ట్రాప్స్ పెట్టినంత మాత్రం పురుగు పూర్తిగా తగ్గిపోతుందని కాదు, దాన్ని పెట్టుకున్నట్టయితే పురుగు ఉధృతి తెలుసుకోవచ్చు. ఈవేళ 10 పురుగులు పడ్డాయి, రేపు 15 పురుగులు పడ్డాయి అనుకోండి ఆ బుట్టలో, దాన్ని బట్టి ఏమవుతుందంటే పురుగు తాలూకా ఉధృతి పెరుగుతుంది. ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది అంటే మన పంటలో కూడా పురుగు చేసే నష్టం కూడా పెరుగుద్ది అని మనం ఊహించుకుని ముందుగానే మందులు వాడుకోవచ్చు. ఎలాంటి మందులు వాడుకోవాలి, ముఖ్యంగా మొదటి దశలో అయితే వేప సంబంధమైన మందులు వాడుకోవాలి. అది గాని వేప నూనె కూడా తీసుకొచ్చు, గానుగులో గింజలేస్తే వచ్చే నూనె ఉంటుంది కదా, ఆ నూనె కానీ తీసుకొచ్చి మనం పంటలో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే సుడిదోమ మీద పనిచేస్తుందండి. ఆ చేదు వాసన వస్తుంది కదా, ఆ చేదు వాసన రావడం వల్ల ఏ తల్లి పురుగు కూడా వచ్చి మన పొలంలో గుడ్లు పెట్టదు. ఎవరైనా ఎందుకు మంచిగా బాగా ఉండాలి, పంట బాగుంటేనే బాగా మన పిల్లలు తింటాయని కదా మన పంటలోకి వస్తాయి. ఎప్పుడైతే ఈ చేదు వాసన వస్తుందో అలాంటప్పుడు ఇవి గుడ్లు పెట్టడానికి ఇష్టపెట్టుకోదు. దానివల్ల కూడా మనకి మన పంట మీద పురుగు రాకుండా పురుగుని మన పక్కల పొలం మీదకి పంపించుకునే అవకాశం ఉంటుంది. అందుకని వేప సంబంధమైన మందులను వాడుకోవడం చాలా అవసరం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి పురుగు గనక తగ్గినట్టయితే మీరు మామూలుగా వాడుకునే క్లోరిపైరిఫాస్ మందు గాని, దర్శబాన్ అంటారు, క్వినాల్ఫాస్ మందు అంటాము, ఎక్లెక్స్ లేకపోతే ఎస్పేట్, నువాను, ఈ మందులు ఏవైనా సరే మనం స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసుకుని వాడుకోవాలి. ముఖ్యంగా స్ప్రే చేసుకునేటప్పుడు ఏ పంటలోనైనా సరే మీరు స్ప్రే చేసినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. అలాగే పంపులు వాడకూడదు. ఆ పీకటి పంపును వాడినట్లయితే మనకి ఈ పురుగు మందులు కలిపిన నీళ్లు ఒక మాదిరిగా పడకుండా ఒక దగ్గర ఎక్కువ పడడం, ఒక దగ్గర తక్కువ పడడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పీకటి పంపును వాడకూడదు. దానికి బదులుగా చేతితో వాడే పంపులు ఉన్నాయి, ఇలా చేతితో కొట్టుకునే పంపు ఇది కానీ, లేకపోతే పంట కొద్దిగా బాగా పెరిగింది

0: పంట బాగా భూమిని కప్పేసినంతగా పెరిగింది, కవర్ చేసినంతగా పెరిగినట్టయితే ఆ పరిస్థితుల్లో మనం పవర్ స్పేర్ గానీ వాడుకోవాలి, చేతి పంపునైనా వాడుకోవాలి, లేదా పవర్ స్పేర్ అయినా వాడాలి. కానీ ఈ వరి గాని పత్తి గాని లేదా మినుము పెసర కంది మిరప ఏ పంట అయినా సరే చేతి పంపులు వాడద్దు. అది వాడినట్లయితే మీకు ఎటువంటి పురుగును కూడా మనం మేనేజ్మెంట్ చేసుకోలేము, తగ్గించలేము.
1: మీరింతవరకు వరిలో పురుగులు నివారణ గురించి ప్రసంగం విన్నారు.
2: अरे सुन तो
3: मुझे क्या सुनाना चाहते हो, जो सुनाओ मेरी सौतन को.
2: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
2: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
2: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर.
1: కార్యక్రమంలో తర్వాతి అంశం వంగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు.
6: వంకాయ తెలుగువారి నోరుంచే ప్రియతమ కూరగాయ. వారంలో 2-3 సార్లు లేదా రోజు విడిచి రోజు వంకాయను వినియోగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి లేదు. కోస్తా తీరంలో శ్రీకాకుళం నుండి తడ వరకు గరప నెలల్లో స్థానిక వంగ రకాలను ఎక్కడికక్కడ సాగు చేసి గ్రామీణులు సంతలలో విక్రయిస్తూ జీవనభృతిని పొందుతున్నారు. మెట్ట మాగాణి ప్రాంతాలలో సైతం వంగ తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. బాపట్ల, చిగురుకోట వంటి స్థానిక రకాల వంకాయ మిక్కిలి రుచికరమైనది. గుత్తులు గుత్తులుగా చెట్లకు వెళ్లాడుతూ నవనవలాడుతున్న వంగ తోటలను ఆధునిక సేద్య పద్ధతిలో ఉపయోగించి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తారంగా రైతులు సాగు చేస్తున్నారు. కలుపు నివారణ, పోషకాల సమతుల్యం, చీడపీడల నివారణకు పరిమితమైన నీటి సౌకర్యంతో తక్కువ రసాయనాల వినియోగంతో నాణ్యమైన తాజా వంకాయ ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కనిపిస్తుంది. ఈ రకమైన వంగ సాగులో మల్చింగ్, బిందు సేద్యాన్ని సమన్వయం చేసుకుని కొంతమంది రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో రైతులలో ఈ రకమైన చైతన్యం రావాల్సి ఉండగా ప్రస్తుతం 55,542 హెక్టార్లలో వంగ సాగవుతుంది. సాలీనా 444,300 టన్నుల వంగ దిగుబడి లభిస్తుంది. వంగ పంటకు అనుకూలమైన నెలలు బాగా నీరు ఇంకే నెలలు, ఒక మాదిరి నుండి హెచ్చు సారవంతమైన నెలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నెలలు ఈ పంటకు పనికిరావు. నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాల పంటకు బోదెలు కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం వేసవి పంటకు 4-5 చదరపు మీటర్ల మళ్లను తయారు చేసుకోవాలి. నారు పోసే సమయంలో వర్షాకాల పంటను జూన్, జూలైలోను, శీతాకాల పంటను అక్టోబరు, నవంబర్లోను, వేసవికాల పంటను జనవరి 2 వరకు నారు పోసుకోవచ్చు. ఎకరాకు సూటి రకాలు 260 గ్రాములు, సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేక మాంకోజెబ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడి కల్చర్ను పట్టించుకోవాలి. పొడవుగా నిటారుగా పెరిగే రకాలు పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల 60x60 సెంటీమీటర్లు. గుబురుగా పెరిగే రకాలకు పూసాక్రాంతి, ఆర్కా, కుసుమాకర్, గులాబీ 75x50 సెంటీమీటర్ల దూరం పాటించి నాటాలి. నారుమడి పెంపకం విషయానికి వస్తే ఆ రంగుల ఎత్తుండే 1x4 మీటర్ల సైజు గల నారుమడలను తయారు చేసుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాలు నానబెట్టి నీటిలో ఆరనివ్వాలి. విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపిస్తే వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2 లేక 3 సార్లు నారుమండిని బాగా

0: కట్టపాలి. నారును పీకడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. 30 నుంచి 35 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. ఎకరాకు 200 కిలోల చొప్పున వేపపిండిని నాటేటప్పుడు దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోగ్రాముల చొప్పున బ్లీచింగ్ పొడిని చల్లుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వినియోగించాలి. ఏ ప్రాంతానికి ఏ వంగ రకం అనుకూలమైనదో తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు అనుకూలమైనవి. రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారలు వంగ రకాన్ని రాయదుర్గ రకం అని కూడా అంటారు. శంకర్ జాతి రకాలు ఉదారంగు గుండ్రటి రకాలైన అర్కనవనీత్, పూసా హైబ్రిడ్ 6, మైక్రో హైబ్రిడ్ 254, ఉత్కర్ష, మోహిని, అఘోరా, మంజు, సంజు, ఇవి శంకర్ జాతి రకాలు. ఉదారంగు గుత్తి రకాలు మహికో, రవయ్య, మహికో హైబ్రిడ్ 3. వంగ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొక్క నాటుకునే ముందు ఆఖరి దుక్కిలో 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ లేదా 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను లేదా 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని అంటే 200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా కలిపి 3 సమభాగాలుగా చేసి 30వ, 60వ మరియు 75వ రోజులకు పైపాటుగా వేయాలి. శంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికంగా వేయాలి. కలుపు నివారణ ఇంకా అంతర కృషి విత్తిన లేదా నాటిన 24 నుంచి 48 గంటల్లో అలా క్లోర్ ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. నాటిన 25-30 రోజులకు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. పైపాటి ఎరువులను వేసే ప్రతిసారి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది. వంగతోటలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7 నుంచి 10 రోజులకు ఒకసారి, వేసవిలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. బరువైన నల్లరేగడి నెలల్లో తప్పనిసరిగా మురుగునీటి సౌకర్యం కల్పించాలి. వంగతోటలో సమగ్ర సస్యరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటగా బంతి, వెల్లుల్లి, ఉల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 చొప్పున పెట్టాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి 1 అంగుళం క్రిందికి తుంచి నాశనం చేయాలి. అల్లిక, రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ట్రైకోగ్రామ బదనికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందులను లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి. ఎకరాకు 200 కిలోల చొప్పున పివపిండిని దుక్కిలో వేయాలి. భూమి నుండి ఆశించే ఎండుకుళ్ళు తెగులను నివారించడానికి 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 10 కిలోల వేపపిండిని 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 నుంచి 15 రోజులు నీళ్ళలో ఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే శిలీంధ్రం బాగా అభివృద్ధి చెంది తెగుళ్లను నివారిస్తుంది. పంట పూత కాయదశలో 2.4D 10 మిల్లీగ్రాముల లీటర్ నీటికి లేదా నాప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం 1 మిల్లీలీటరు 5 లీటర్ల నీటికి చొప్పున కలిపి నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే 15 నుంచి 20% అధికోత్పత్తిని పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు వంగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు.

మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో పురుగులు నివారణ ప్రసంగం విన్నారు. మరొక అంశం వంగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ యువత నైపుణ్య అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ జన్శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీ

0: ఫీసు కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు చేర్పులు పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSSల దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నటువంటి మహిళలకి యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జనశిక్షణ సంస్థాన్ పాత్ర ఏంటి?
0: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జనశిక్షణ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జనశిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జనశిక్షణ సంస్థానంలో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ల వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధిలు కాన్సన్ట్రేషన్ నుండి వేరే ప్రాంతానికి వెళ్లి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జనశిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
0: సార్, మనము జేఎస్ఎస్ తరఫున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్ లో గాని, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జనశిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
0: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్ సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 26-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
0: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సులు

0: చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులేదు.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు, ఇంకా పట్టణాల్లోని వెనకబడిన వర్గాలు, ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డీఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్లి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు ఏంటి?
0: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాధుడుగా ఉండాలని కోరుకున్నా అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్లి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్లడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
0: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికేట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
0: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీములను కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్ లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు

0: కల్పించేందుకు ఈ పరిశ్రమలతో గాని ఈ ప్రైవేట్ సంస్థలతో గాని నీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
1: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్ లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్ లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని, ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
0: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
0: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు యువత నైపుణ్యాభివృద్ధి అభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. కార్యక్రమంలో మన మొదటి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య లోధ్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోధ్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీళ్ళందరి కోసం చిల్లర దేవుళ్ళు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత నర్సాపురం నుండి దివ్య, హరిణి, కళ్యాణి, వాణి, అక్షయ్, ధనుష్, ఈశ్వర్, హరి, మనోజ్, లలిత, పద్మజ, చందన, ఆరాధ్య, సాధన, అఖిల, భార్గవి, హిమ, పల్లవి, తులసి, ఉమా, వైష్ణవి, యమున వీరందరి కోసం సితార చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఇల్లందు కాలరీస్ ఇల్లందు కాలరీస్ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, లీలా శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారేపల్లి కుమారస్వామి, సుజాత, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, ఎండి షాకీర్, జుగల్ కిషోర్, కండేల్వాల్, సంగం రాములు, మురళీధర్, సంగం జయలక్ష్మి, జీవీఆర్, వీరందరి కోసం నా దేశం చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం స్వాగతం. కార్యక్రమంలో మరి మన మొదటి శ్రోత ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఎండి షాకీర్, షాహేజాది, సుందరాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు, ఇందాపాసి, రాంపాల్ పాసి, వీరందరి కోసం డిస్కో కింగ్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత కొత్తగూడెం జుల్లూరుపాడు నుండి కోరుతున్న శ్రోతలు అభిలాష్, వరుణ్, సాత్విక్, రాజేష్, రాజా, గోపీచంద్, సాకేత్, శివాని, కౌశిక్, మోహన్, విశాల్, మణిదీపిక వీరందరి కోసం నిరీక్షణ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, ధరణి, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య వీరందరి కోసం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ @9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఉదయం 5:55 స్వాగతం అమ్మ దేశభక్తి గీతం వింటారు. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు నాతియా కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఫర్విన్ సుల్తానా. 6:35 రైతు సమాచారంలో వయ్యారి బామ్మ కలుపు మొక్క వివరాలు తెలుసుకుంటారు. 7:15 చిత్రగీతాలు. సాయంత్రం 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 విజయపదంలో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు గారు. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. ఉదయం 8:35 తిరిగి సాయంత్రం 8:00-8:30 కిన్నెరలహరి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 9:30 మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జానపదాల్లో స్త్రీల పాత్ర పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429538. మరొక నెంబర్ 2950399. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:45 జానపద గేయాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 రైతే రాజు. వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు నివారణ పరిచయం. మరొక అంశం వేరుశనగ సాగులో రైతు అనుభవాలు పరిచయం వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 14 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో 100.1 MHz పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.